ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 10వ తేదీ బుధవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం. నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లు.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు, తరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం దేశభక్తి గీతం. ఈనాటి దేశభక్తి గీతాన్ని వినబోయే ముందు వినండి వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి దేశభక్తి గీతం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
1: Today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time, and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening. But in India, under the leadership of Prime Minister, we have

0: managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Balaji to give strength to Honorable Prime Minister.
1: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట, జిల్లా, మండల స్థాయిల్లో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ నది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ, ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ
2: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి, ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: వివాదాలతో ఇది సరిహద్దు తగాదాలతో తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారుల్ని, మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులు, కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీ లేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసార విశేషాలు వినబోయే ముందు వినండి వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రసార విశేషాలు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఒద్దిరాజు సోదరుల సాహితీ వైభవం, శ్రీమతి రంగరాజు పద్మజ గారి ప్రసంగం వింటారు. 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9 గంటలకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. పది గంటలకు 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం 5:00 నుండి 6:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 6 గంటలకు దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:20 ప్రసార విశేషాలు.

6:20 సమాచార దర్శిని ప్రసారమవుతుంది. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఎనిమిది 8:00 మనోరంజని ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 నుండి 11:00 మధుర గీతాలు ప్రసారం అవుతాయి. 11:00 12 సంవత్సరాల ప్రభుత్వ ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:00 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్.
1: నైపుణ్యాలను పెంపొందించుకుంటే నిరుద్యోగులు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. 27 కంపెనీల్లోని 3,500 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలలో 1,500 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. గృహగణనలో ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. జనగణన 2027 తొలి దశలో భాగంగా జిల్లాలో ప్రారంభమైన ఇళ్ల గణన ప్రక్రియ ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జూన్ 9 వరకు సాగే ఈ సర్వేలో ఇంటింటికి వెళ్లి గృహాలు మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. ప్రజలు కూడా గణన సిబ్బందికి సహకరించి సరైన సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. పాడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మదర్ డైరీ NDDB మధ్య కుదిరిన ఒప్పందంతో 27 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిందని, అందులో 10 కోట్లతో 6 నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లాల రైతులకు చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులకు క్రమం తప్పకుండా బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడం, విద్యా ప్రమాణాలు మెరుగుపడటం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ సత్యన్ డిమాండ్ చేశారు. భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద CPI ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సమీపంలోని టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పాఠశాలలో వేద ఆగమ శాస్త్ర సాంకేతిక విద్యలను బోధించనున్నారు. ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి దుకాణాల నిర్వహణకు టెండర్లు నిర్వహించాలని

0: యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. టెండర్ల ద్వారా దేవస్థానానికి మరింత ఆదాయం సమకూరుతుందని వారు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన కొన్ని నేర ఘటనల నేపథ్యంలో నేపాలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ అక్షాంస్ యాదవ్ తెలిపారు. అపరిచిత వ్యక్తులను పనిలో పెట్టుకునే ముందు వారి వివరాలను పోలీసులకు అందజేయాలని యజమానులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణను ఈ నెలాఖరుకల్లా 100% పూర్తి చేస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. రైతు గోసా, బీజేపీ భరోసా బస్సు యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన ధాన్యం సేకరణపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై అమలవుతున్న క్రీమీ లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిర్వహించిన బీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీ ఉద్యోగులకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర అందించి రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం సేకరణలో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడంపై జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేతలకు మోత్కూరులో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.
1: బి రమేష్ గారు అందజేసిన యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత

0: ప్రాంతాలైన 22 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తర్వాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే. ఏ జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన ఏ దో మిల్కర్ ఏక్ ప్రకార సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరెంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన, అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యతా ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్దను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు $14 బిలియన్గా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు $31 బిలియన్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ

0: శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఒద్దిరాజు సోదరుల సాహితీ వైభవం శ్రీమతి రంగరాజు పద్మజ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్.

0: ప్రొటెక్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇప్పుడు వినండి ఒద్దిరాజు సోదరుల సాహితీ వైభవం, శ్రీమతి రంగరాజు పద్మజ గారి ప్రసంగం.
6: వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారు 2/4/1887 చిన్నవారైన ఒద్దిరాజు రాఘవరంగారావు గారు 4/4/1894 వెంకటరామారావు గారు రంగనాయకమ్మ గారుల ముద్దు బిడ్డలుగా జన్మించినారు. సోదరులు, బహుభాషా కోవిదులు. కీర్తిశేషులు రంగరాజు వెంకటేశ్వరరావు గారి మాటలలో ఉర్దూ మాట్లాడిన వానికే ఉనికి, పారశీకం వచ్చిన వానికే పరపతిగా మనగడ సాగుతున్న నిజాం నిరంకుశ పాలనా కాలంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించి సంస్కృత ఆంధ్ర భాషలలో పాండిత్యం సంపాదించి చాలా గ్రంథాలు రచించి పత్రికను స్థాపించి వర్ధమాన రచయితల రచయిత్రుల రచనలు ప్రచురించి వారిని ప్రోత్సహించి ఎన్నో గ్రంథాలను వెలుగులోనికి తెచ్చినారు. అంతేకాదు, తమ ఇంట్లో విద్యార్థులకు భోజన వసతి కల్పించి ఎంతో విద్యా వితరణ, సాహితీ సేవ చేయడం ఎంతో కష్టమైనా కష్టమనుకోకుండా తెలుగు, సంస్కృతము, ఉర్దూ, ఆంగ్లము, తమిళము మొదలగు భాషలు నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు నేర్పేవారు. 100 సంవత్సరాలు గడిచినా వారి సాహిత్య సేవను స్మరించుకుంటున్నామంటే వారి దీక్ష, పట్టుదలలను యువకులు ప్రేరణగా తీసుకోవాలన్నదే ఈ ప్రసంగ ముఖ్య ఉద్దేశ్యము. అంతేకాదు, అన్నదమ్ములంటే ఎలా ఉండాలో వారు జీవించి చూపెట్టినారు. రచనలు ఇద్దరూ కలిసే చేసేవారు, వ్యవసాయము ఇద్దరూ కలిసే చేసేవారు. 2 కుటుంబాలు ఒక్క కుటుంబంగా కలిసి జీవించడం అనేది ఒక ఆదర్శంగా తీసుకోవాలి నేటి తరం. సోదరుల విద్యాభ్యాసం గుంతా వీరయ్య గారు అనే వీధిపడి పంతులు గారి వద్ద ప్రారంభమైనది. తాను చూసి దిద్దుతానని గురువుగారు వ్రాసిన దాని మీద దిద్దమనడంతో పంతులు గారు ఒప్పుకోకపోవడం వలన తిరిగి ఇంట్లోనే వీరి తల్లిగారే చదువు చెప్పడం మొదలుపెట్టి 5 సంవత్సరముల వయసులోనే 500 పద్యములు నేర్చుకున్నారట. తరువాత హసన్ ఖాన్ గారి వద్ద గణితము, అంకెలు, సంఖ్యలు, పెద్ద బాల శిక్ష నేర్చుకున్నారు. 1 సంవత్సర కాలంలో భాగవతంలోని కొన్ని స్కందములు, శతకములు నేర్చుకున్నారు. తల్లిగారి వద్ద అమరకోశమును నేర్పించినారట. ఇద్దరు అన్నదమ్ముల విద్య ఈ విధంగా కొనసాగుతుండగా 10వ ఏట ఉపనయనం చేసి తరణికంటి కృష్ణశాస్త్రి గారి వద్ద సంస్కృత పంచకావ్యములు నేర్పించినారు. గురువుగారు వీరిద్దరూ ప్రతిభావంతులని ప్రశంసించినారట. చెరుకుపల్లి గోపాలకృష్ణశాస్త్రి గారి వద్ద లారట్టములనే వేదమును, జటాంతమును నేర్చుకున్నారు. ముచ్చర్ల రామయ్య గారి వద్ద షోడశకర్మలను, తిరునగరి వెంకట నరసింహాచార్యుల గారి వద్ద దేవయాజ్ఞికమును, విగ్రహ ప్రతిష్టలు చేయడం నేర్చుకున్నారు. దేవలపల్లి రామకృష్ణ రావు గారి వద్ద సంస్కృత వ్యాకరణమును, ప్రస్థానత్రయమును, వేదాంత దీప, వేదాంత సార, వేదార్థ సార సంగ్రహ, శాస్త్రటీక, శతదూషిణి మొదలగు వేదాంత గ్రంథములను, అష్టాదశ రహస్యములను, భగవద్ విషయము, నాలాయర దివ్య ప్రబంధమనే ద్రావిడ వేదాంతమును కూడా నేర్చుకున్నారు. వనం కోటయ్య గారి వద్ద ఉర్దూ భాష కొంతవరకు నేర్చుకున్నారు. ఇంతలో పాఠశాలలను మూసివేసినారు. అయితే నిరుత్సాహపడకుండా హన్మకొండలో ఉర్దూ వాచకములు కొని డిక్షనరీల సహాయంతో కొంత నేర్చుకున్నారు. ఇనుగుర్తిలో పోలీసులుగా వచ్చిన బీదర్ అతని దగ్గర కొంచెం ఉర్దూ భాషను నేర్చుకున్నారు. కానీ చదువు పూర్తి కాకముందే పోలీసుకు తబాదల అవడంతో అంతటితో ఆగిపోయింది. తర్వాత లుగాత్ కిశ్వరి అనే పెద్ద నిఘంటువును తెచ్చుకొని

పారసీ భాషలు పదాలను తాము నేర్చుకోవడమే కాకుండా ఇంకో ఇద్దరు విద్యార్థులకు నేర్పించినారు. తాటిపాముల అప్పయ్యశాస్త్రి గారి దగ్గర జాతకములను ఒక సీతారాం చంద్రరావు గారే నేర్చుకోగలిగినారు. జ్యోతిష్యము రాఘవరంగారావు గారు నేర్చుకోలేకపోయినారు. వాస్తు శాస్త్రంలోని పథకము, ఆయము, ఆయుష్యము, ధనము, రుణములు చూడడం, ఇంటి ప్లాన్లు వేయడం ఇద్దరూ నేర్చుకున్నారు. ఆ పరిజ్ఞానము ఇంకా కొత్త శాస్త్రాల అధ్యయనంతో వారింటికి వారే ప్లాన్లు వేసుకొని ఎలివేషన్లు స్వంతంగా తయారు చేసుకోవడమే కాకుండా మోడల్ హౌజుల వలె ప్లాన్లు వేసి గీసి రంగులు వేసి ఒక గ్రంథమును వ్రాసినారు. ఇక ఆంగ్లం కూడా కష్టపడి ఇరిగేషన్ అధికారి ఒకరు జీడబ్ల్యూడి కెంప్ అనే ఆంగ్లేయుడితో స్నేహం చేసి తమకు ఇంగ్లీష్ నేర్పమని అడగగా తనకి ఇంగ్లీష్ తప్ప ఏ ఇతర వేరే భాష రాదు, కొంచెం ఉర్దూ వస్తుంది ఎలా అని ఆలోచించి సైగలతో ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టినారు. ఏబిసిడిలతో గార్థమెటిక్ ప్రైమరీ అనే ఇంగ్లీష్ బాలశిక్షలోని 26 పాఠములను 20 రోజులలో పూర్తి చేసినారు. ఇంతలో కెంపు గారికి ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత మోపర్రు రామకృష్ణయ్య గారిని తెనాలి నుండి పిలిపించుకొని 1 సంవత్సరము ఇంగ్లీషు భాష నేర్చుకున్నారు. అనారోగ్యంతో వారు తెనాలి వెళ్లడంతో మళ్లీ నేర్చుకోవడం ఆగిపోయింది. కేసముద్రం రైల్వే స్టేషన్ మాస్టర్ను అడిగితే వారు కలోనియల్ ప్రొవెన్షియన్ డిక్షనరీని ఇచ్చి దీనితో ఉచ్చారణ శంకరనారాయణ నిఘంటు ద్వారా అర్థాలు తెలుసుకోమని, ఇంగ్లీషు పత్రికలు చదివి భాషను పెంచుకోమని సలహా ఇచ్చినారట. అవి దొరికే చోటు తెలియక మాన్కోటకు నడిచి వెళ్ళి వారిని కలుసుకొని తన దగ్గరున్న పాత సంచికలు టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక అడ్రస్ ఇవ్వగా అవి తెప్పించుకొని చదువుతూ డిక్షనరీల సహాయంతో అర్థాలు తెలుసుకుంటూ ఇంగ్లీష్ పత్రికలోని వ్యాసాలను తెలుగులో అనువాదం చేయడం, వాటి వలె వ్యాసాలు వ్రాయడం నేర్చుకున్నారు. వారు తమకయ్యే ఖర్చును కరణికపు దస్తావేజులు రాస్తూ పహణీ నకళ్లను రాస్తూ సంపాదించుకునేవారట. ఒకవైపు చదువుకుంటూ మరొక వైపు సంపాదించుకోవడం ఈ తరానికి నేర్పింది వారే. కాలం ఎలా సద్వినియోగపరచుకోవాలన్నది వారిని చూసి తెలుసుకోవాలి. తమ మీద తమకు నమ్మకం ఏర్పడిన తర్వాత బొంబాయిలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు నడిపే ఆంధ్రపత్రికలోని ప్రకటన, విజ్ఞాన చంద్రికా పరిషత్తు వారి పరీక్షల ప్రకటన చూసి ఆ పరీక్షలు రాయాలనుకున్న సమయంలో మునగాల జమీందారు గారు, నాయని వెంకటరంగారావు గారు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు కూడా పరిషత్తు పరీక్షలు వ్రాయమని ఉత్సాహపరచగా 1912లో పరీక్షకు తయారై పరీక్షకు పుస్తకాలకు మనీ ఆర్డర్ చేసినారు. కానీ సమయానికి హాల్ టికెటు, పుస్తకాలు రాక సరిగ్గా 18 రోజులు పరీక్ష ఉందనగా పుస్తకాలు వచ్చినవి. సరే మద్రాసుకు పోయి అక్కడే చదువుతూ రాయవచ్చని బయలుదేరి ప్రయాణపు హడావుడిలో పుస్తకాలు పెట్టే నివృత్తిలోనే మర్చిపోయినట్టు గుర్తించి జయశంకర్ అండ్ కంపెనీ ద్వారా వీరన్న శెట్టిగారు ముద్రిస్తున్నారని తెలిసి అక్కడికి వెడితే అక్కడా పుస్తకాలు లేవు. ఏ రోజు అచ్చయింది ఆ రోజు చదువుతూ 18 రోజులలో 18 పుస్తకాలు చదివి ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వడమే కాక సీతారాం చంద్రరావు గారికి బంగారు పతకం కూడా వచ్చింది. ఇదంతా వారి ఏకసంతగ్రాహులు అని అనడానికి నిదర్శనం. వీరి ప్రతిభ గుర్తించి వీరన్న శెట్టి గారు మద్రాసులోని ప్రముఖులకు పరిచయం చేయగా అక్కడ జరిగే సాహితీ సభలలో పాలు పంచుకునేందుకు వీలైంది. ఈ విధంగా మద్రాసు రాకపోకలతో అన్నదమ్ములిద్దరికీ తమిళం నేర్చుకోవాలనే పట్టుదలతో ఇనుగుర్తిలో చర్మ వ్యాపారి అబ్దుల్లా దగ్గర తమిళం నేర్చుకొని రాయడం, చదవడం, తమిళ నిఘంటు ద్వారా, తమిళ వ్యాకరణం ద్వారా తమిళ గ్రంథాలు తెచ్చుకుని నేర్చుకొని తమ దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ద్రవిడ వేదములను నేర్పిస్తూ ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించినారు. ఈ విధంగానే తులసీదాస్ రామాయణం, సత్సాయి, ప్రేమ్చంద్ రచనలు, త్రివేది గారి రచనలు, మాధురి విశ్వామిత్ర అనే పత్రికలు చదివి హిందీ భాషలో పాండిత్యం సంపాదించినారు. కండ్లకుంట కృష్ణమాచార్యుల దగ్గర ఎతి, ప్రాస, గణ లక్షణములను నేర్చుకొని కవిత్వం రాయడం మొదలుపెట్టినారు. అప్పకవి లక్ష్మణ గ్రంథములను చదివి బంధాంత కవిత్వం రాయడం తాము నేర్చుకొని విద్యార్థులకు కూడా నేర్పినారు. ఇంతేకాక ఆయుర్వేదం లేని చరకము, సుశ్రుతము, బాహటము, మాధవ నిధానము, బసవరాజీయము మొదలగువి క్షుణ్ణంగా చదివి ఆ కాలంలో తీవ్రంగా బాధిస్తున్న మలేరియా వ్యాధికి అల్లోపతి మందులు వాడడంతో చెవుడు రావడం, విపరీతంగా వాంతులు కావడంతో సోదరులు తిక్తానే మందును కనుక్కొని మలేరియాకు విరుగుడుగా మందును వాడారు.

చేరినారు. కలకత్తా ఎస్కే బోస్ కాలేజీ నుండి హోమియో వైద్యంలో ఎండి పరీక్షలు వ్రాసి పట్టాపుచ్చుకున్నారు. ఈ మూడు వైద్య విధానాలతో అవసరానికి తగ్గట్టుగా గ్రామ ప్రజలకు ఉచిత వైద్యం చేసేవారు. వీరు 27/8/1922 తెలుగు పత్రికను స్థాపించి గ్రంథాలయోద్యమానికి ఎంతో తోడ్పాటు అందించినారు. ఎప్పటికప్పుడు సామాజిక సాహిత్య విశేషాలు అందరికీ అందించడానికి అన్ని పనులు తామే చేస్తూ పత్రికను నడిపినారు. సోదరులు విడివిడిగాను కలిసి గ్రంథరచనలు చేసినారు. సీతారామచందర్రావు గారి రచనలు మోహిని విలాసము నాటకము, రుద్రమదేవి చారిత్రక నవల, శౌర్యశక్తి నవల, వరాహముద్ర చారిత్రక నవల, భ్రమర చారిత్రక నవల, బ్రాహ్మణ సాహసము నవల, స్త్రీ సాహసము, ముక్తలవ నవలలు, ప్రేమ వివాహము నాటకము, శశభిషాణము, చేతి పనులు, వంద యోగములు, ఛాయాకర్షణము, ఛాయాగ్రహణ తంత్రము, బాల విజ్ఞాన మంజూష, ఆధునిక విజ్ఞానము, సౌదామిని పరిణయము, పద్యకావ్యము, అనాథ బాల, ఖడ్గతిక్కన, నిస్వార్థ దరిద్రులు, రాకుమారి విద్యాభ్యాసము పద్యకావ్యము, లోకేశ్వర శతకము పద్యకావ్యము, మృగసభ, మారుమనుము, నవనాగరిక భార్య, ఏకాంకికలు, చవన ప్రతిజ్ఞ, మాతృదాస్య విమోచనము, రక్తతర్పణము, పితృబంధనము, ప్రత్యక్ష ప్రమాణము, మైత్రి పరిణితి, ఎరువు సొమ్ము, జమీందార్ తౌరు, పేదరికము, మేనెత్త, మగ సంసారము, ఆడపెత్తనము, శారీరక విజ్ఞానము, విద్యుద్ విజ్ఞానము కొన్ని పద్యాలు రచించారు. సంస్కృత రచనలలో కృష్ణస్తవ, శ్రీస్తవ, శుకపక్షీయము, ఉత్సవానంద బాణము, వైభవస్తవ, విభ్యక్తర్థము, దాతు నిఘంటువు. ఇక శాస్త్రగ్రంథములు పాణిని అష్టాధ్యాయి, వ్యాకరణ సూత్రములకు తెలుగు తాత్పర్యము, భట్టి కావ్యానువాదము, సిద్ధాంత కౌమిది అనువాదము. అనువాదాలలో నౌకాభంగము రవీంద్రుని రెక్ అను ఆంగ్ల నవలను తెలుగు సీత, ఆంగ్ల వ్యాకరణము మాన్యువల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ ఆంగ్ల రచనలు ద ఫ్లవర్, ద బ్లెస్సింగ్, డెడికేషన్, విద్యుద్ విజ్ఞానము మై షార్ట్స్ విల్ బి సో, ద ప్రైడ్ ఆఫ్ ద వెల్త్, క్యారెక్టర్ ఆఫ్ విలన్, ద లాంగింగ్, ద అబ్లిగేషన్, ఐఎమ్ ఓన్లీ ద మ్యాన్ అనే రచనలు సీతారామచందరావు గారి కాగా, వద్దిరాజు రాఘవరంగారావు గారి రచనలు వీరావేశము చారిత్రక నవల, పంచకూళ్ళ కషాయము ప్రహసనము, విషములు తత్చికిత్సలు, సప్తపది, ఉత్తర గురు పరంపర అనువాదం, ముదలాయిరము అనువాదము, వండమాడంగల్ అనువాదము, సుశీల మైనావతి మొదలైన రచనలు. ఇంకా సంస్కృత రచనలలో ఆర్తి ప్రబంధము, కాంచీపుర రామానుజ గ్రంథమాల నుండి సప్తగాథ వ్యాఖ్య, గురు పరంపరా ప్రభావము, అష్టాధ్యాయి ఆంధ్ర వ్యాఖ్యాన సహితము, తపతి సంవరణోపాఖ్యానము, మత్కుణోపాఖ్యానము సోదరులు కలిసి రాసినవి, ఉపదేశరత్నమాల, తిరుపల్లాండు, భక్తిసార చరిత్ర నాటకము, సంస్కృత వ్యాకరణము, నిరసనోపాఖ్యానము. 1918 మార్చి 3 ఇద్దరు సోదరులు విజ్ఞాన ప్రచారిణి ముద్రణాలయమును స్థాపించి అందులో తమ రచనలే కాకుండా యువ కవుల రచయితల రచయిత్రుల రచనలు ముద్రించినారు. తెలంగాణలో స్థాపించిన మొదటి గ్రంథమాల సోదరుల ఆశయమేమంటే ప్రతి నెల విజ్ఞానదాయకము, దేశభక్తి ప్రబోధకము అయిన గ్రంథాలను ప్రచురించాలని. అందుకే 14 సంవత్సరాలలో 20 గ్రంథాలను ప్రచురించినారు. ఈ ప్రచారిణి గ్రంథమాల సంపాదకులు అక్కినేపల్లి జానకి రామారావు గారు. ఇందులో మొదటగా రుద్రమదేవి నవలను ముద్రించినారు. ఇనుగుర్తి గ్రామంలో సోదరులే మొదటిసారిగా పిండిగిర్ని, నీటి పంపు సెట్లు, ఇంజన్లు, సైకిలు, గ్రామఫోను, థర్మాస్ ఫ్లాస్కు మొదలగు ఆధునిక యంత్ర పరికరాలు తెచ్చి వాడి వాటిని ఎలా వాడాలో అందరికీ చెప్పేవారు. వీరి సేవాతత్పరత, ప్రతీదీ నేర్చుకోవాలనే కాంక్ష, సంఘ సంస్కార దృక్పథం, ప్రజల కొరకు చేయాలనే తపన, ఇవన్నీ కలబోసి ఉన్న మహామనుషులు వద్దిరాజు సోదరులు. వీరి పుస్తకాలను వారే బైండ్ చేసుకునేవారు. భాషా సాహిత్య రచనలతో, విజ్ఞానదాయకమైన శాస్త్రీయ గ్రంథాలతో తెలంగాణ ప్రజల విజ్ఞానాభివృద్ధి పాటుపడిన వైతాళికులు సోదరులు. వీరి రచనలో నాకే కాదు సాహిత్యాభిలాషులకు నచ్చిన రచన తులసీబాయి. మానవీయ చైతన్యాన్ని నింపిన మహోన్నత నాటకం తులసీబాయి.
తెలంగాణ వైతాళికులైన ఉద్రాజు సోదరులలో చిన్నవారైన ఉద్రాజు రాఘవరంగారావు గారు 9 భాషలలో ప్రావీణ్యం, అంటే తమ

తామే పండితులై ఉండడమే కాకుండా ఆ భాషలలో విద్యార్థులకు పాఠాలు చెప్పి శిరోమణి మొదలైన పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేట్లు చేసినారు. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థికి తన ఇంట భోజన వసతి ఏర్పాటు చేసి చదువు చెప్పి పండితులను చేసేవారు. రాఘవరంగారావు గారు రచించిన తులసీబాయి నాటిక దాదాపు క్రీస్తు శకం 1920-25 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాసింది. రచయిత తాను చెప్పదలుచుకున్న భావము లేదా సందేశము నవలల్లో కానీ వ్యాసాల్లో కానీ చాలా చక్కగా చెప్పగలరు. నాటిక ప్రక్రియలో ఉత్కంఠ, పాత్రల అభినవేశము ద్వారా చెప్పించడము, అది ఏకాంకికలో అనేది వారి ప్రతిభకు నిదర్శనము. రాఘవరంగారావు గారు అన్ని రసాలు ఈ నాటకంలో చూపించగలిగినారు. ఆ కాలంలో దూరదర్శనలు కానీ అంతర్జాలము కానీ లేకుండానే, అనగా వేరే ఇతర ప్రక్రియలను అనుకరించకుండానే ఇంత చక్కటి సందేశపూర్వక నాటకములు వ్రాయడం అరుదైన విషయం. ఇక తులసీబాయి పాత్రను ఎంతో విశిష్ట మహిళ లేదా సాధికారత గల మహిళగా మలచినారు. నేటి మహిళలు, బాలికలు తులసీబాయిని

రూపంలో చూపించగలిగినారు. ఆ కాలంలో దూరదర్శనలు కానీ అంతర్జాలము కానీ లేకుండానే, అనగా వేరే ఇతర ప్రక్రియలను అనుకరించకుండానే ఇంత చక్కటి సందేశపూర్వక నాటకములు వ్రాయడం అరుదైన విషయం. ఇక తులసీబాయి పాత్రను ఎంతో విశిష్ట మహిళ లేదా సాధికారత గల మహిళగా మలచినారు. నేటి మహిళలు బాలికలు తులసీబాయిని ఆదర్శ మహిళగా తీసుకునే అర్హతలు గల పాత్ర తులసీబాయి. ఆనాటి సాంఘిక దురాచారమైన సతీ సహగమనమును ఎంతలా నిరసన వ్యక్తం పాత్ర ద్వారా చేయించినారంటే బాగా ఆలోచించే విధంగా ఉన్నది. ఇందులో మరొక విషయం దాగి ఉన్నది. అదేమిటంటే, ఒకసారి మాట ఇస్తే అది ఎంత విపరీత పరిణామాలకు దారితీసినా దానికి కట్టుబడి ఉండడం. దానికి ఉదాహరణ, తులసీబాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి నాకు ఆడబిడ్డ కలిగిన నీ కొడుకుకు ఇచ్చి వివాహం చేస్తాను అనే మాట ప్రకారం ఈమె అతనికి భార్య. కానీ వారికి వివాహమూ కాలేదు, ధర్మపత్ని కాలేదు. అయినా అతను మరణించగా ఈమె సహగమనము చేయమనడం ఏమి సమంజసము అని రచయిత ప్రశ్నిస్తారు పాత్ర ద్వారా. ఒకవేళ సహగమనము చెయ్యకుంటే యావజ్జీవ వైధవ్యము అనుభవించవలెనట. అప్పటి వైధవ్యము ఎంత కఠినతరమో, స్త్రీలకు ఎన్ని అవమానాలో. ఇప్పటికీ వైధవ్యము చాలా గడ్డు సమస్యగానే ఉన్నది. దాని ప్రకారం ఊహిస్తే ఆ కాలంలో వారెన్ని అగచాట్లు పడేవారో కళ్లకు కట్టినట్టు వైధవ్య బాధను పద్యరూపకంగా చెప్పినారు. మగము చూడలేదు, ముచ్చటలాడగలేదు, హృదయమందు ప్రేమ ఎట్లు గలదో, అట్టివానికేను ఇంటినై ఉండగా నేర్పరించు ధర్మమెవడు చేసే. ఈ విధంగా స్త్రీల రోదనము ఈ నాటికలో చెప్పనారు. ఆనాటి ఆచారాలను ఎంతగా దుయ్యబట్టినారంటే, మనసార కోరిన మగని బాహువులలోన ముక్కు ముగమెరుగని పురుషు గూర్చి, ఇలా అన్యాయాన్ని ఎండగట్టినారు. ఒక స్త్రీ తనకు తనపై అధికారం లేదా అని ప్రశ్నింపజేసి, నాకు లేని అధికారము బంధువులకు ఎక్కడిది అని అడిగినారు. నాటకంలోని ఉత్కంఠ ప్రక్రియలో భాగంగా తులసీబాయి నాటకంలో దోపిడి దొంగల దృశ్యము చాలా చక్కగా కథాగమనానికి తోడ్పడుతూనే పాఠకులకు ప్రదర్శిస్తే ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగే విధంగా ఉన్నది. ఇంత ఉత్కంఠతలో కూడా తులసీబాయి చచ్చుట అనేది కష్టసాధ్యమైన పని. వైధవ్యము ఇంకింత కష్టము. చచ్చుటయా వైధవ్యమును అనుభవించుటయా అని ఆలోచించడం ఆయా పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా ఉన్నది. సరిగ్గా ఇప్పటి సినిమా వలె హఠాత్తుగా కథానాయకుడి ప్రవేశం, ఇద్దరు ముగ్గురు దోపిడీ దొంగలను చంపి మిగిలిన వారిని పారిపోయేటట్టు చేసి వచ్చిన పాత్రధారి అబ్బాస్ ఖాన్. ఇక్కడ రచయిత యొక్క పరమత ఔదార్యము, సహనము లేదా మత విద్వేషము లేకపోవడము మనము గమనించవలేను. తురకలేమి, ఎవరేమి, ప్రపంచంలోని మానవులందరినీ ఒకే దేవుడు సృష్టించినాడు అనడం రచయిత మనో ఔన్నత్యం మనకు కనపడుతుంది. ఏ మతమైనా దైవ సమ్మతం అనే సూక్తిని ఈనాటి చదువరులకు ఇవ్వడం అభినందనీయం. ఈ మతమును గూర్చి మాట్లాడుతూ, ప్రతి మతంలో కష్టము సుఖము అనుభవించేవారున్నారు, ధనవంతులు బీదవారు సమానముగా ఉన్నారు అని అనడంలో జాతి మత వర్గ భేదాలు కూడా కొంచెం సృష్టించినారు తమ నాటకంలో. ఆపద కలిగినప్పుడు హిందూ అయినను ముస్లిం అయినను చూస్తూ ఊరుకుంటే ఈశ్వరుడు క్షమించాడని చెప్పడంలో మానవతా విలువలు చెప్పకనే చెప్పినారు. ఇలాంటి పాత్రను ప్రవేశపెట్టడంతో సమాజంలో ఎన్ని హెచ్చు తగ్గులున్నాయని, అయినా ఒక స్త్రీ అలాంటి యువకుడిని ఎంత గౌరవభావంతో చూచిందనేదే మనం గుర్తించవలసిన ముఖ్య విషయం. అంతేకాక ఒక అన్యమతస్థుడిని నోటి వెంట ఈశ్వరుని యొక్క అపార కరుణ, అతడు మానవులకిచ్చిన జ్ఞానము ఎలా సద్వినియోగపరచుకునవలనని, ఉపనిషత్తు వాక్యాలను సరళీకృతం చేసి చెప్పినారా అని అనిపించేట్టుగా ఉన్నదా సన్నివేశం. మనిషిని కష్టసుఖములకు మనుషుడే కారకుడని ముక్కుసూటిగా చెప్పిన విధం చాలా బాగున్నది. ఈ అబ్బాస్ ఖాన్ ద్వారా నాటి దురాచారాలను చక్కగా కళ్లకు కట్టినట్టు చెప్పడమే కాకుండా అవి ఆచరించవద్దు అనే సందేశాన్ని కూడా చెప్పించినారు రచయిత. మానవత్వమునకు మించిన మతము లేదని గట్టిగా నొక్కి చెప్పినారు. అబ్బాస్ ఖాన్ పాత్ర ద్వారా లంచగొండితనాన్ని కూడా ఎత్తి చూపినారు. నేను అటువంటి వాడిని కాదు అని చెప్పించి ఉత్తమ నాయకుడిగా అబ్బాస్ ఖాన్ పాత్రను మన ముందు నిలిపినారు. తులసీబాయి పాత్ర ద్వారా వినయ ప్రకటనము చాలా బాగా చేయించినారు రచయిత. ఇంకా రెండవ అంకంలో తులసీబాయి అత్తవారిలు, పరిసరాలు, పరిస్థితులు, నాటకం నిజంగా దృశ్యకావ్యమే సుమా

అనిపిస్తుంది. అప్పటి సమాజంలో మూర్ఖులైన పురోహితులు కట్టుబాట్లు ఆచారం అనే పేరు మీద గుడ్డిగా ధర్మపన్నాలు చెప్పి నిండు నూరేళ్లు చక్కగా జీవించవలసిన వారిని ధర్మం అనే పేరు మీద అన్యాయానికి గురి చేయడం కూడా చక్కగా వివరించినారు. సాంఘిక దురాచారమైన సతీ సహగమనమును ఎండగట్టినారు. అదేగాక వివాహతంతులోని మాంగళ్యమును వివాహానికి హాజరైన అందరి చేతికి తాకించటమును లేదా ముట్టించడము అనే ప్రక్రియను కూడా దుయ్యబట్టినారు రచయిత. ఇక స్త్రీ స్వాతంత్ర్యముని గురించి కూడా ఈనాటి వారు ఆలోచించేటట్టుగా ఆడది అనేది ప్రాణమున్నదే కదా అనే ప్రశ్నలో వివరించినారు. స్త్రీ సమానత్వం గురించి తులసీబాయి నోటి వెంట స్త్రీలు పురుషుల కంటే ఎందులో తక్కువ అని, ఆ కాలంలో కూడా చదువు ఎందు, స్వారీ చేయుట ఎందు, యుద్ధం చేయుట ఎందు స్త్రీలు ప్రావీణ్యం కలవారు అని చెప్పించడం చాలా బాగున్నది. అత్యంత ఆశ్చర్యం కలిగే సన్నివేశములు ఈ నాటికలో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి పునర్వివాహ ప్రసక్తి. స్త్రీలు చదువుకున్నవారైనా వారిని ధర్మభ్రష్టులని, అవి పిచ్చి చదువులనే మగవారి ఆక్షేపణలు కూడా ఆలోచింపచేసేట్టుగా ఉన్నాయి ఈ ఏకాంకికలో. అసలు వివాహమే కాలేదు, ధర్మపత్ని సహగమనం అని మాట్లాడటం, నోరెరుగని వారిని బట్టి బలిపశువులను చేయడం, ధర్మం ఎట్లయిందని ప్రశ్నించడం చాలా బాగున్నది. రచయిత సమాజానికి ఒక హెచ్చరిక చేసినారు. ఇలాంటి ఆచారాలు పాటించడం వలన సమాజానికి చేటు కలుగుతుందని, వీటిని రూపుమాపాలని గట్టిగా ఒక్కాణించి చెప్పినారు. ఇంకొక దురాచారం, భర్త మరణించిన భార్య తలగొరిగించి కురూపిగా ఉండడం. తులసీబాయి ద్వారా అలా కురూపిగా ఉండే కన్నా మరణమే మేలు అనిపించడం బాధాకరం. అప్పటి స్త్రీలకు ఒక సూచన కూడా చేసినారు. హిందూ స్త్రీలు తాము కోరిన వారలను చాలా కష్టపడి వివాహం చేసుకున్న వారున్నారో, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండవలయునని బోధ చేసినారు. ఆమె సహగమనము చేస్తానని చెప్పినప్పుడు ఆడది తలచిన చెయ్యజాలని పనియులేదు అని స్త్రీలను ఉన్నతులుగా చిత్రీకరించినారు ఈ నాటికలో. చివరి అంకములో కూడా ఏమి జరుగుతుంది, ఏమి జరుగుతుందనే ఒక ఉత్కంఠ చాలా బాగా నిలబెట్టినారు. అబ్బాస్ ఖాన్ రావడం, రాజాజ్ఞగా ఆమెను తనతో తీసుకుని వెళ్లడం, అప్పుడు సహజ సిద్ధంగా చుట్టూ ఉన్నవారు తులసీబాయిని తూలనాడడం, ఇదంతా నాటకానికి రక్తి కట్టించింది. చివరగా అబ్బాస్ ఖాన్ పాత్ర ద్వారా తమ మనసులోని మాటను చెప్పించినారా అనిపిస్తుంది మనం చదివినప్పుడు. సర్వమతములను సమముగా ప్రేమించడం, సమముగా పోషించుట రాజు అనేవాడి ధర్మమని, ఆనాటి సమాజ కట్టుబాట్లైన మతాంతర వివాహాన్ని కథానాయకుడు కులచ్యుతిగా వివరించినాడు. శరీర కోరికల కొరకు ఇతరులను బలవంతంగా అన్యమతులను ప్రవేశపెట్టను అని తన ఉదాత్తత చాటుకుంటాడు. తులసీబాయి కూడా మానసిక వివాహం చేసుకుందాము, కాయకముగా కాదు అని తన పవిత్ర ప్రేమను చాటుతుంది. అబ్బాస్ ఖాన్ పాత్ర ద్వారా చెప్పించిన ఈ మాటలు మన ఈ అపూర్వ మానసిక వివాహమునకు ఈ చెట్లు, తరువులు, పూలు, తీవెలు, పాదులు సాక్షులు. ఈశ్వరుడే పెండ్లి చేయించే ఖాజీ, నీకిచ్చే ఫణము రుసుము లేదా కన్యాశుల్కము త్యాగము అని నేను దేశసేవకే నా జీవితాన్ని అంకితం చేస్తాను, మన జీవితాలు ఇతరులకు ఆదర్శమగుగా కాని అనడంతో నాటకం ముగుస్తుంది. ఒక చిన్న నాటకంలో సామాజిక స్పృహ, సంస్కరణాభిలాష, సర్వమత సహనము, సాంఘిక దురాచారము అనేక ఆలోచింపదగిన విషయాలను జొప్పించిన వీరి ఆలోచనా ధోరణి అద్భుతమైనది అని నిరూపించే ఏకాంకిక తులసీబాయి. అప్పుడే విధవాపట్టం గురించి ఎంత నిరసన తెలిపినారో, స్త్రీలకు ఎంత బాధాకరమో వైధవ్యము కన్నులకు కట్టినట్టుగా చెప్పినారు. ముదుసలువానికి చిన్నయుడు పిల్లనిచ్చి వివాహం చేయడం అనే దురాచారాన్ని ఖండించినారు రచయిత. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చదివి ప్రేరణ పొంది జీవితానికి అన్వయించుకునే చక్కని కథాంశం ఈ తులసీబాయి. ఈ దురాచారాలు జరగడానికి కారణం స్త్రీలకు విద్య లేకపోవడం, దానితో వారు సరిగ్గా ఆలోచించరని, తప్పకుండా స్త్రీ విద్య ఉండాలనడం తమ నాటికలలోనే కాకుండా వారు నడిపిన తెలుగు పత్రికలలో కూడా సంపాదకీయ ప్రత్యేకంగా స్త్రీ విద్య అనే హెడ్లైన్ పెట్టి స్త్రీ విద్య ఆవశ్యకత తెలియజేసినారు. అంతేకాదు, అస్పృశ్యత చాలా ఎక్కువ ఉన్న రోజులలో ఒక యువకుడు పాముకాటుతో దాదాపు మరణావస్థకు చేరుకోబోయే అతనిని సోదరుల దగ్గరికి వైద్యం కోసం తీసుకుని రావడం, వారి పాముకాటు బాధితుడికి వైద్యంలో భాగంగా పాము కుట్టిన ప్రదేశానికి పైన కత్తితో ఘాటు పెట్టి రక్తం పిండివేచి నమిలనార చాలా గట్టిగా బిగగట్టి వారి దగ్గర ఉన్న పాముకాటు విరుగుడు మందు వేయడం, వారింటనే పడుకోబెట్టి పర్యవేక్షిస్తూ మధ్య మధ్య మందు వేయడం, రోగి స్వయంగా నడిచి వెళ్లే పరిస్థితి వచ్చేదాకా అతని దగ్గర నుండి కదలకపోవడం, విశిష్టాద్వైత అనుయాయులు పరమ నిష్ఠాగరిష్ఠులైనా కూడా అంటరానితనాన్ని వారు పాటించకపోవడం,

వారి ఉన్నత ఆశయానికి వారు ఆచరించిందే చెప్పేవారు, చెప్పింది తప్పక ఆచరించేవారని చెప్పడమే ఈ సంఘటనను తెలియజేయడం. అత్యంత విలువైన ఆదర్శ భావాలతో రచనలు చేసిన సోదరులు ముందు తరాలకు ప్రతి మంచి విషయం అందించాలనే తపనతో తమ రచనలు చేసినారు. ఇలా రచనలు చేయాలంటే కవికి ఆకాశమంత హృదయం ఉండాలి. వీరి ప్రతి రచనల ద్వారా మనసును మార్పు చెందేలా ఒక సందేశమో లేక సూక్తియో లేక పద్యమో ఏదైనా నేర్చుకొని తనను తాను మార్చుకునే దిశగా సాహిత్య ప్రక్రియలను అందించినారు సోదరులు.

0: ఇంతవరకు మీరు ఒద్దిరాజు సోదరుల సాహితీ వైభవం శ్రీమతి రంగరాజు పద్మజ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి.
1: కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్.
2: అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది?
1: అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి.
2: బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు.
3: అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చెయ్యి.
4: ఉండు, నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ముఖాన మొటిమల
8: సై బాల్,
7: గజ్జా బొబ్బలా
8: సై బాల్,
7: నడుగులో తామరా
8: సై బాల్,
9: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇప్పుడు సినీ గీతం విన్నాం. స్వాతి కిరణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం కేవీ మహదేవన్.

సిరివెన్నెల ఈ చిత్రం కోసం కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిరివెన్నెల గీతం.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.

0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: ఇంతవరకు మీరు ఉదయతరంగిణి కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పి రాజ్కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
1: సిద్దిపేట అంగట్ల చీరెల్నయట, సిరిసిల్ల అంగట్ల రైకెల్నయట,

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
6: ఆ

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
6: దచ్చన్న దారిలో ఎర్ర

బహుగురి గల వాడనురా, శనిగ బిట్టలకు ముగుదాడేసిన ఏక వీరుడనురా, బహుకంతిరి వాడనురా, ఏ మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్నా, ఆహా మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్నా, అమ్మలింతగాసుకున్న శంభు నిండ పోసుకున్నా, ఆ అమ్మలింతగాసుకున్న శంభు నిండ పోసుకున్నా.

పోతున్నా బయలుల్లి పోతున్నా సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా రాజులతో నాకు పందాలాడుట ఎస్సో జల పరుక మా లచ్చికి ఏ మరుక.

0: మాట పెట్టి చూసుకున్నా, సూటి పెట్టి కాసుకున్నా, అదే మాట పెట్టి కాసుకున్నా, సూటి పెట్టి చూసుకున్నా, ఓహో అమ్మలింత కాసుకున్నా, సెమ్ము నిండా పోసుకున్నా, ఓహో అమ్మలింత కాసుకున్నా, సెమ్ము నిండా పోసుకున్నా,
1: అమ్మలింత కాసుకున్నా, సెమ్ము నిండా పోసుకున్నా,
0: రజు పడవ రవి తేజముల దొరగా, రజు పడవ

0: కోట సన్నదారిలో ఎర్ర కోట ఆది రంగోను రంగేల రాజులాట సన్నదారిలో ఎర్ర కోట ఆది రంగోను రంగేల రాజులాట.
1: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో పి రాజ్కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా వినండి స్వయంవరం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. గీతరచన భువనచంద్ర. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో చిత్ర కీరవాణి ఆలపించిన గీతం. గీతరచన శివశక్తి. చిత్రం సై.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: దాస్కా ధమ్కి ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం రామ్ మిర్యాలా.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరాధన. ఈ చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తాజ్మహల్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: రాజా ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఈ చిత్రం కోసం కార్తీక్ సుమంగళి ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడువుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రజాపాలన ప్రగతి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: 3 నెలల్లో డబ్బు డబుల్.
3: అరే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా,
2: భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ.
4: అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా?
5: ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం.
4: ఆర్బీఐ అంటుంది, మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త, ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: 16 ఏళ్ల వయసు ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట శివం. ఈ చిత్రం కోసం సాగర్ హరిప్రియ ఆలపించిన భాస్కర భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

கேரளா, மாஹே, கொங்கன், கோவா, தமிழ்நாடு, புதுச்சேரி, காரைக்கால், தெலங்கானா பிராந்தாల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM స్టూడియో క్లాక్ లో 10:30 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో ఈ దశాబ్దంలో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. ఈ 10 ఇయర్స్ లో 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న ఎవర్ గ్రీన్ హిట్స్ ని మాకు వాట్సాప్ చేయండి. అండ్ ప్రస్తుతానికైతే నేను జయచంద్ర గారు, చిత్ర గారు పాడిన సూపర్ హిట్ ట్రాక్ 2000 లో వచ్చిన సినిమా నువ్వే కావాలి సినిమా నుంచి కోటి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:17:56 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న టైం బాండ్ ఉందన్నమాట. 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్, ఈ దశాబ్దంలో వచ్చిన సినిమాల నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఇంతకుముందు నువ్వే కావాలి సినిమా నుంచి పాట విన్నాం, నెక్స్ట్ మాకోసం ఈ పాట ప్లే చేయండి అంటూ చాలామంది మెసేజ్లు కూడా మనకి చేస్తున్నారు. ఐఎమ్ శ్రీశైలం, దుర్గాదేవి, అనన్య, గౌతమ్ ఫ్రమ్ గుండ్లనర్వా, నాగర్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా అండి, ఏదైనా ఒక పాటను వినిపించగలరంటూ మనవి. ఎవరు మెసేజ్ చేశారు? జేరిపోతుల బుచ్చయ్య, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, హన్మకొండ జిల్లా కాసిపేట్ మండల్ తరాలపల్లి విలేజ్ నుంచి. ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి స్టేషన్కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు ప్రసారం చేస్తున్న ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్లో మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి కోరుతున్న శ్రోతలు అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మనదీప్, గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి గుడ్ మార్నింగ్ సార్ అంటూ కూడా మెసేజ్ చేశారు. డెఫినెట్గా గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. అండ్ మీరు కోరుకున్న ఏదైనా ఒక మంచి పాటను అడిగారు కదా, ఈ టైం బాండ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ మీకోసం, మీ అందరి కోసం, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇంతకుముందు మీరు విన్న పాట కుమార్ సోను అండ్ చిత్ర గారు పాడిన పాట ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా 2002లో వచ్చిన సూపర్ హిట్ సినిమా. అండ్ ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హిట్స్గా మనం ఈ పాట ప్లే చేసుకున్నాం. 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం ఈరోజు. అండ్ మీరు కూడా నాకు రిక్వెస్ట్ చేయొచ్చు 0402324082 నెంబర్కి, ఇదే పాట మా కోసం వినిపించండి అంట. ఇంతకుముందే మనం ప్లే చేసిన పాటని చాలామంది రిక్వెస్ట్ చేశారు. అందులో ఒకరు నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నర్సింగ్రావు గారు ఉన్నారు. అండ్ ఆయన 4-5 సార్లు అడిగారనమాట ఈ పాటని. ఐ హోప్ ఈ పాటను మీరు విని ఉండొచ్చు. ఆర్ఆర్ చిరస్తా నుంచి రాజు గారు కోరుతున్నారు. అలాగే ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి ఈ టైం బౌండ్లో అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాటని మాకోసం ఏదైనా ప్లే చేయండి అంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గంగు మహేందర్ నాగలక్ష్మి గణవిత్ హర్షవర్ధన్ అశోక్ సమత వైష్ణవి సాయి చరణ్ చాణక్య రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి పాటని ఈ టైం బౌండ్లో మాకోసం ప్లే చేయండి అంటూ తప్పకుండా ప్లే చేద్దాం. ఫసీ, జునైద్, జుబైర్, ముక్రమ్, నోమాన్, ఫఖ్రాన్, జకీర్, ఫజీల్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని ఎవర్ గ్రీన్ హిట్గా మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీకోసం ఇంకొక ఎవర్ గ్రీన్ హిట్ ఈ టైం బౌండ్లో వచ్చిన పాట సాగర్ పాడిన పాట డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో మీకోసం.

0: ఎలా తెలుసు లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:39:39 స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్గా 2000 నుంచి 2010 మధ్యలో వచ్చిన ఈ దశాబ్దంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మాకోసం ఏదైనా మంచి పాటని ఈ టైం బౌండ్లో ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎం శ్రీశైలం, దుర్గాదేవి, అనన్య, గౌతమ్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి, వరంగల్ కాశీబుగ్గ నుంచి, దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదన్నా మంచి పాటని ఈ టైం బౌండ్లో ప్లే చేయండి అంటూ. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ మెసేజ్ చేశారు. అలాగే వెబీలో మాకోసం ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ సాయితేజ్, ప్రవీణ్, కార్తిక, మధుశ్రీ, మేడ్చెల్, కుమారి బస్తీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. అలాగే ఇంకొక మెసేజ్ చూద్దాం మనము. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అంటూ బేగంపేట నుండి యాంథనీ మెసేజ్ చేస్తున్నారు.

0: ಅದಿಗೋತಲ್ಲನಿ ಮಬ್ಬುಲ ಮಧ್ಯನದಾಗಿದಾಗ
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: ఐదు దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. టెన్ థర్టీ 49 మినిట్స్ స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, శాంత, అభి, హాసిని ఉన్నారు. అలాగే దుర్గాదేవి, గౌతమ్, అనన్య, శ్రీశైలం, నాగర్ కర్నూలు జిల్లా నుంచి మళ్ళీ మెసేజ్ పెట్టినారు. ఒక మంచి సాంగ్ ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. మహబూబ్ నగర్ డిస్టిక్ మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ గారు మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక పాట మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. నెహ్రూ పార్క్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి అజీజ్ బాయ్, మార్టిన్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్, ఎండి యాసిన్, మూసా కరీం, షేక్ సలీం మెసేజ్ చేశారు. ఒక మంచి పాట, ఎనీ సాంగ్ ప్లీజ్ అంటూ. డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తాను. వరంగల్ కాశీబుగ్గా నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. అలాగే బోడుప్పల్ నుంచి కృష్ణ గీత, ఎవర్గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఎస్పీ బాలు, శ్రేయా ఘోషల్ పాడిన మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM హైదరాబాద్ విబి. ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. చౌటుపల్లి నిజామాబాద్ డిస్టిక్ నుంచి సునీత, సంజీవరావు, శ్రీజ, ధీర్జ, దివ్యాజీ మెసేజ్ చేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మెసేజ్ చేశారు. ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. అండ్ విత్ దిస్ మెసేజెస్ చాలా మెసేజ్లు ఉన్నాయి. బట్ టైం బాగుంది కూడా ఉంది కదా. ఆల్మోస్ట్ మనం ఈరోజు షో ఎండ్ టైంకి వచ్చేసాం. ఉదిత్ నారాయణ్, సుజాత గారు పాడిన పాటతో ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్కి పులి స్టాప్ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ ఆ తర్వాత గుర్తుకొస్తున్నాయంటూ మా ఆర్జే రెడీగా ఉన్నారు మీతో బోల్డ్ అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి. ఇవాళ వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ పుష్కరకాల ప్రయాణానికి సంబంధించిన ప్రభావం గరీబ్ కళ్యాణ్, అన్నదాత శ్రేయస్సు, నారీశక్తి నుండి యువత సాధికారత వరకు ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ ఆధునీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక పునరుజ్జీవం, మధ్యతరగతి సంక్షేమం, రాష్ట్రప్రథం, అష్టలక్ష్మి, దార్శనికత ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ధి వరకు జాతీయ జీవితంలోని ప్రతి రంగంలోనూ కనిపిస్తుంది. వికసిత్ భారత్ 2047 వైపు పయనిస్తున్న తరుణంలో ఈ మైలురాయి 4399 రోజుల సేవ, అభివృద్ధి, జాతీయ ప్రగతిని సమీక్షించుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం మీర్ఖాన్పేటలో పర్యటన సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగురవేతను పూర్తిగా నిషేధిస్తూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో బీఆర్కే భవన్లో రాష్ట్రంలోని ఎన్నికల నమోదు అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మైనారిటీల సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు గుర్తుకొస్తున్నాయి వింటారు. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపద మధురం ఆలోచనామృతాల నిధి.

ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం, 40కి పైగా సినిమాలకి దర్శకత్వం. భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణాది సినిమాకు గ్రామ

సమకాలీన నేపథ్య కథలతో సరికొత్త రూపురేఖలు దిద్దిన అద్భుత దర్శకులు, నటులు భారతీరాజా. ఎన్నో అద్భుతమైన సినిమాలు, కథల్ని మనకందించిన ఈ దర్శక దిగ్గజం మనందరి నుండి ఈరోజు శాశ్వత సెలవు తీసుకున్నారు. ఆకాశవాణి వివిధ భారతి తరపున నివాళి అందిస్తూ ఈరోజు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో భారతీరాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు భారతీరాజా ఈరోజు మనందరి నుండి సెలవు తీసుకున్నారు. ప్రతి నటుడు ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకునే దర్శకుడు భారతీరాజా. ఆయన కేవలం దర్శకులు మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ సినిమాలో ఒక తెలుగు ట్రెండ్ సెటర్. ఎందుకంటే 1970లలో అప్పటి సినిమాలు అంటే భారీ సెట్లు, మెలో డ్రామా, ఆర్టిఫిషియల్ లైటింగ్ మాత్రమే ఉండేవి. కానీ భారతీరాజా ఈ ఫార్ములాని పూర్తిగా బ్రేక్ చేశారు. రియలిస్టిక్ మేకింగ్కి నాంది పలికిన దర్శకులు భారతీరాజా. ఈరోజు భారతీరాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అనవడము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసని వినాలంటూ.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతీ రాజా గారి సినీ ప్రస్థానం గురించి. నిజానికి అవుట్డోర్ షూటింగ్స్, సహజమైన పల్లెటూరి పాత్రలు, కమర్షియల్ హంగులు లేని ప్యూర్ ఎమోషన్స్తో ఆయన సరికొత్త సినిమా స్కూల్ని సృష్టించారు అంటారు. నేటి తరం దర్శకులైన వెట్రిమారన్, సుకుమార్, సందీప్ రెడ్డి, వంగా లాంటి వారు ఎంచుకునే ఈ రా అండ్ రస్టిక్ మేకింగ్కి ఆత్యుడు ఎవరు అంటే భారతీ రాజా గారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన్ని ఇంకో మాట కూడా అంటారు, అంటే దర్శకత్వం వహించడంలోనే కాదు కొత్త టాలెంట్ని వెలికి తీయడంలో నయా టాలెంట్ గైడ్ అని పిలుస్తారు భారతీ రాజా గారిని. భారతీ రాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతీ రాజా గారి సినీ ప్రస్థానం గురించి. అంటే చాలామంది, అంటే ఇందుక మనం అనుకున్నాం కదా, నయా టాలెంట్స్ గైడ్ అని పిలుస్తారు భారతీ రాజా గారిని అని. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి లాంటి ఇంకా చాలామంది ఉన్నారు, రేవతి, రాధిక, కార్తీక్ లాంటి ఎంతోమంది నటీ నటుల కెరీర్ని మలుపు తిప్పిన సినిమాలు తీశారు ఆయన. ఇక తెలుగులో 16 ఏళ్ల వయసు సినిమా, అంటే తమిళ్లో పయతినిలే అనే ఒక సినిమాని తీశారు. మరి దాన్ని తెలుగులో 16 ఏళ్ల వయసుగా మనం డబ్ చేసుకున్నాం, ఐ మీన్ రీమేక్ చేసుకున్నాం అన్నమాట. అలా తెలుగులో ఆ సినిమా సంచలనాన్ని సృష్టించింది. చాలా వరకు అయితే భారతీరాజా అనగానే తమిళ దర్శకుడిగానే తెలుసు, కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ముద్ర చాలా గాఢంగా పడిన సినిమా ఏంటి అనంటే సీతాకోకచిలుక. 1981 రిలీజ్ అయిన సినిమా ఇది. అప్పుడున్న ఏమంటారు, రకరకాల వివక్షల ప్రాతిపదికన సాగే ప్రేమ కథని అద్భుతంగా తెరకెక్కించి చూపించారు ఆయన. ఇక ఈ సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డుని అందుకున్నారు భారతీరాజా. ఇక ఆ తర్వాత 1987 చిరంజీవి సుహాసిని కాంబినేషన్లో వచ్చిన మ్యూజికల్ హిట్, అసలు ఇండస్ట్రీలో ఒక స్పెషల్ లవ్ స్టోరీగా నిలిచిపోయిన సినిమా ఆరాధన. అలాగే సూపర్ స్టార్ కృష్ణతో జమదగ్ని మూవీ తీశారు.

రీమేక్స్ అండ్ డబ్బిక్స్ అంటే ఆయన క్లాసిక్ సస్పెన్స్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ అనే ఒక సినిమా ఉంటుంది కమల్ హాసన్తో, అండ్ అలాగే సైకో థ్రిల్లర్ మూవీ ఉంటుంది ఒకటి సిగప్పు రోజాక్కల్ అని, తెలుగులో దాన్ని ఎర్ర గులాబీలుగా రీమేక్ చేశారు. ఇక టాలీవుడ్లో హారర్ సస్పెన్స్ జానర్కి పునాదిరాలుగా నిలిచిన సినిమాలు ఈ రెండు అన్నమాట. మరి ఈ రెండు సినిమాలకి ఆత్యుడు ఎవరు అంటే మన భారతీ రాజానే. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జీ స్వాతి. జమదగ్ని సినిమాకి గాను మనో అండ్ అలాగే జానకి గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం.

ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జీ స్వాతితో.

0: 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని స్టూడియోల నాలుగు గోడల నుంచి పల్లెటూరి పచ్చిదనం అలాగే మట్టి వాసనల వైపు నడిపించిన రియలిజం పితామహుడు అని పిలిచే దిగ్గజ దర్శకుడు అలాగే నటులు భారతీ రాజా గారి గురించి. నిజానికి భారతీ రాజా గారు కేవలం అంటే దర్శకుడు మాత్రమే కాదు, కొన్ని చాలా సినిమాల తర్వాత మెగాఫోన్ని పక్కన

ఇటీవల వచ్చిన విజయ సేతుపతి 50వ చిత్రం మహారాజాలో భారతీరాజాగారు పోషించిన పవర్ఫుల్ తాత పాత్ర అసలు తమిళనాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అంటే ఆ వయసులో కూడా ఆయన చూపించిన ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉందో నేటి డిజిటల్ జనరేషన్ ఆడియన్స్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది అంటారు. ఇక లాస్ట్ ఇయర్ ఏమో మోహన్ లాల్ శోభన కాంబినేషన్లో వచ్చిన తుడురం సినిమా గుర్తుంది కదా, మరి ఈ సినిమాలో భారతీరాజగారు చివరిసారిగా వెండి తెరపై కనిపించారు. ఆ తర్వాత తన నటనతో వీడ్కోలు పలికారు అని చెప్పొచ్చు. ఇక భారతీరాజగారి మేకింగ్ ఎలా ఉంటుంది అంటే తను తీసుకునే కథనాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ముతల్ మరియతై అనే ఒక తమిళ సినిమా మనకి తెలుగులో ఆత్మబంధువు పేరుతో మనకి రీమేక్ చేశారు. నిజానికి ఆ సినిమా సోర్స్ వచ్చేసి ఒక నావెల్ నుంచి తీసుకున్నారు. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ యంగ్ గర్ల్ అండ్ ఏజింగ్ ఒక పెయింటర్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక రిలేషన్ని తెలుగు తెరపై అంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు అంటే అది కేవలం భారతీరాజా గారి మేకింగ్ అనే చెప్పాలి. ఆ సినిమా నుంచి ఓ పాట విందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలిత

0: లోకి వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతి రాజా గారి సినీ ప్రస్థానం గురించి. కథలో ఒక సమస్య, దానికి తగ్గ పరిష్కారం, ఇక హీరో హీరోయిన్ కలుసుకోవడం లేదా విడిపోవడం, ఇదే అంతకుముందు మన తెలుగు సినిమాల్లోని ఫార్ములా. అయితే హీరో హీరోయిన్లు కలుసుకుంటారా లేదా అన్న అంశాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలనుకున్నారు భారతీరాజా. ఆయన చెప్పిన కథ విని అందరూ నొసలు చెట్లించారు. కొందరు కోపంగా చూశారు, మరికొందరు వెకిలిగా నవ్వారు. అయినా సరే అతని కథలో వైవిధ్యం ఉందని మాత్రం అందరూ అంగీకరించారు. అలా అంగీకరించే భారతీరాజాలోని సరికొత్త ఆలోచనను ప్రోత్సహిస్తూ నిర్మాత ఎస్ఏ రాజ్ కన్ను సాహసం చేశారు. మరి ఆ సినిమానే ప్రప్రథమంగా భారతీరాజా గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 16 పయదినిలే. కమల్ హాసన్ అంటే ఆ సినిమా తమిళ్లో, తెలుగులో మన 16 ఏళ్ల వయసుగా సినిమా రిలీజ్ అయింది. నిజంగా తమిళ్లో కమల్ హాసన్ గారు ఎంత అద్భుతంగా నటించారో తెలుగులో చంద్రమోహన్ గారు అంతకన్నా అద్భుతంగా నటించారు. చెప్పండి ఆ సినిమాని ఎవరైనా మర్చిపోతారా? అస్సలు కాదు కదా. అలా తర్వాతి కాలంలో కూడా ఆయన సినిమాలన్నీ ఇలాంటి వైవిధ్యం ఉన్న కథలనే తీసుకున్నారు భారతీరాజా గారు. నిజానికి చిన్నప్పటి నుంచి భారతీరాజా గారికి కళల పట్ల చాలా ఇంట్రెస్ట్. ఎలాగైనా సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు. అలా మద్రాస్కి

పేరి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాలన్నిటి అంటే ఉన్న ప్రతి స్టూడియోకి ఆయన వెళ్ళారు. ఇక ఆ తర్వాత కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. ఆ తర్వాత మన తెలుగు దర్శకులు సి పుల్లయ్య గారి దగ్గర కొన్ని చిత్రాలకి పనిచేశారు. ఇక మలయాళ దర్శకుడు ఎం కృష్ణన్ నాయర్ దగ్గర, తమిళ దర్శకులైన జగన్నాథన్ గారి దగ్గర అసోసియేట్గా భారతీరాజా గారు పనిచేసి మొత్తానికి 4 భాషల దర్శకుల దగ్గర పనిచేయడంతో భారతీరాజా గారికి దర్శకత్వం పట్ల మంచి పట్టు లభించింది అని చెప్పొచ్చు. మరి అలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా కూడా, అంటే ఆయన తమిళ్లో తీసిన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి, రీమేక్ అయినా కూడా ఎక్కడ రీమేక్ తాలూకా ఛాయలు కనబడకుండా అద్భుతంగా సాహిత్యం కావచ్చు, సినిమా టేకింగ్ కావచ్చు, అన్నిటినీ కూడా మార్చి ఇవ్వగల దర్శకులు భారతీరాజా గారు. ఈరోజు భారతీరాజా గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన పరిచయం చేసిన నటీనటులు ఎప్పటికీ ప్రేక్షకులకి చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తనదైన ముద్ర వేసిన భారతీరాజా గారు ఎప్పటికీ చిరస్మరణీయులు. ఇది ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చీర కరిగి జారిపోతుంది, ముసురుకున్న చీకటిలో వెలుగు దూసుకొస్తుంది. కట్టుకున్న మంచు చీర కరిగి జారిపోతుంది, ముసురు

సమయం 11 గంటలు దాటి 56 నిమిషాలు కావస్తోంది. అయితే భారతీ రాజా గారిపై బాలు మహేంద్ర గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదట. బాలు మహేంద్ర గారంటే చాలా అభిమానం భారతీ రాజా గారికి. మరి బాలు

మహేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన నిరీక్షణ సినిమాలోని ఈ పాటంటే చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు భారతీరాజా గారు. మరి ఆ పాటతో ఇవాళ గుర్తుకొస్తున్నాయి, ముగిద్దాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటల దాటి 5 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 11 నిమిషాలు కావస్తోంది. చిన్నప్పటి ఓ జ్ఞాపకాన్ని గుర్తు చేయనా? గుర్తుంది ఎవరికైనా? చింతగింజలు ఉంటాయి కదా, చింతగింజల్ని కాల్చేసి తినేవాళ్ళు. ఎంతమందికి గుర్తుంది? చాలా వరకు తినేవాళ్ళది. అండ్ నేను కూడా ఒకసారి తిన్నాను, టేస్టీగానే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ చింతగింజలతో ఏం ఆడుకునేవాళ్ళు అంటే అష్టాచెమ్మ ఆడుకునేవాళ్ళు. సో ఇప్పుడంటే మనకి చాలా రకరకాల రూపంలో అవి వచ్చాయి డైస్, కానీ అప్పట్లో ఆడడానికి డైస్ ఏవి అంటే చింతగింజలే. అండ్ ఇంకేం ఆడేవాళ్ళు, చింతగింజలన్నీ కుప్పగా పోసి ఉఫ్ఫని ఊదేస్తే ఎన్ని చింతగింజలు బయటకు వెళ్ళిపోతే అంటే ఆ సర్కిల్ నుంచి అన్ని చింతగింజలు మనం గెలుచుకున్నట్టు కదా. ఎంత గుర్తున్నాయి, చింతగింజలతో మనం ఇన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం అన్నమాట అప్పట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, చింతగింజల పౌడర్తో రకరకాల అంటే ఫుడ్ ఐటమ్స్లో దీన్ని వాడతారు అని మనకు తెలుసు. అంతేకాదు, చింతగింజల్ని ఉపయోగించి మనం తాగే నీళ్ళలో ఉన్న ఒక ఏదైతే మన శరీరానికి హాని కలిగిస్తుందో ఆ పదార్థాలని క్లీన్ చేయడానికి చింతగింజలు వాడారట. ఎవరు అంటే ఈ జనరేషన్ పిల్లలు. మరి ఏం చేశారు వాళ్ళు అంటే ఓ సరికొత్త ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయ్యారు. మరి ఆ ప్రయోగం ఏంటి, ఇంతకీ ఎవరు వాళ్ళు, తెలుసుకుందాం ఇవాళ చూడండి స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం ఇందాక చెప్పాను కదా, మనం ఆడుకోవడానికి తినడానికి అలా వాడుకున్న చింతకించలతో మరి మొత్తానికైతే మైక్రోప్లాస్టిక్కి చెక్ పెట్టారన్నమాట ఈ జనరేషన్ పిల్లలు. మనకందరికీ తెలుసు ప్లాస్టిక్ భూతం ఏ రేంజ్లో ఉందో కదా. అసలు ఎక్కడ చూసినా వితౌట్ ప్లాస్టిక్ ఏదైనా చేస్తున్నామా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు చాలామంది, అయినా కూడా ప్లాస్టిక్ నుంచి దూరంగా జరగడం అనేది కష్టమైన విషయం ఇప్పుడున్న రోజుల్లో. మరి అలాంటప్పుడు నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్ని క్లియర్ చేయడం అంటే అంత ఈజీ అంటారా? కానే కాదు కదా. మరి అది కాక నీటి నుంచి మైక్రో ప్లాస్టిక్ని వేరు చేయడం అంటే దానికి మనం ఖచ్చితంగా ఏవో ఒక కెమికల్స్ని కలపాలి. మరి అలా కలపాలి, నీటి నుంచి మైక్రో ప్లాస్టిక్స్ని తీయాలి అంటే ఎక్కువ డబ్బుతో కూడా, అంటే డబ్బు కూడా కావాలి. ఇవేవి లేకుండా దానికి ఒక మంచి సొల్యూషన్ చూపించారు టీనేజర్స్ అనమాట. మరి ఎవరు అంటే వివాన్ చావియా, అరియానా అగర్వాల్, అవియానా మెహతా అనే ఈ ముగ్గురు ఇండియన్ స్టూడెంట్స్. ఈ ముగ్గురు కలిసి నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ని అంటే వేరు చేయడానికి అతి తక్కువ ఖర్చుతో కూడిన ఒక కొత్త ఇన్నోవేషన్ని డెవలప్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారనమాట. దానికోసం వీళ్ళు వాడిన పదార్థం ఏంటి అంటే చింతగింజల పొడి. ఎగ్జాక్ట్లీగా మీరు విన్నది కరెక్టే. చింతగింజల పొడిని ఉపయోగించి నీళ్లలో ఉన్న మైక్రో ప్లాస్టిక్ని వేరు చేసే ఒక కొత్త విధానాన్ని కనిపెట్టారు వీళ్ళు. మరి అది ఏంటి, ఎలా ఆ ఇన్నోవేషన్ అందరికీ నచ్చింది అన్న విషయం మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: పిల్ల,
1: అటు చూడండి రోయ్.
2: ఈ అదృష్టాలను నమ్మను నేనసలే, మీ దృష్టిని మించిన దిష్టే లేదసలే.
0: అబ్బో.

0: కూతలతో నాకస్సలు ఏం పనిల నా రాతనిలా నేనే రాసేస్తాలే.
1: గుడ్ లక్ సఖీ మూవీ నుంచి పాట విన్నారు. 12:22 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం చింతగింజల పౌడర్తో నీళ్లలో ఉండే చిన్న ప్లాస్టిక్ కణాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని తొలగించే ప్రయత్నం చేసిన మన ఇండియన్ స్టూడెంట్ టీమ్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇవి ఏం చేస్తాయి అని అంటే దీనికి ఒక పేరు పెట్టారు, ప్లాస్టిక్ అని. సో దీంట్లో సాంప్రదాయంగా మనం వాడే ఏమంటారు, ఎలాంటి రసాయనాలు కెమికల్స్ వాడకుండా ఈ ఫిల్టర్లు వాడతాం మనం, కానీ ఫిల్టర్లలో కూడా కొన్ని మైక్రో ప్లాస్టిక్స్ అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతాయి అని ఆలోచించి వాళ్ళు చేసిన ప్రయోగమే ఈ ప్లాస్టిక్ అన్నమాట. సో ఇప్పుడున్న వాటర్ టిన్లు, బాటిల్స్ అన్నీ కూడా ప్లాస్టికే కదా. సో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు అందులో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి. మరి వాటిని ఈ పారేసే చింతగింజలతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన పౌడర్తో ఈ మైక్రో ప్లాస్టిక్ని అంటే కంప్లీట్గా వేరు చేసే ఒక కొత్త ఆవిష్కరణే ప్లాస్టిక్ అన్నమాట. సో ఏం చేస్తారంటే ఈ చింతగింజల పొడి అనేది అయస్కాంతంలాగా ఉండి ప్లాస్టిక్ని అట్రాక్ట్ చేసి వేరు చేస్తుందట, వేరు చేసి మనకి ప్యూర్ వాటర్ని ఇస్తుంది అని చెప్తారు ఈ ఇండియన్ స్టూడెంట్ టీమ్ అన్నమాట. సో ప్లాస్టిక్ టైల్స్ని లేదా కోస్టర్స్ని ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే చిన్న చిన్న వస్తువులుగా మార్చేస్తారు, దాన్ని మళ్ళీ పక్కకు తీసి. ఇది మళ్ళీ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి ప్రకృతిలోకి అంటే నేచర్లోకి వెళ్లకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మనమే కాదు అంటే జంతువులు కూడా వాటర్ తాగుతాయి కదా, మరి అవి కూడా ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడకుండా కాపాడగలుగుతాము అని చెప్తున్నారు ఈ ప్రయోగం ద్వారా. అంటే ఈ ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది, మామూలుగా ఇవాల్టి అంటే ఈ జనరేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా వేరే వేరే టెక్నాలజీని ఉపయోగించి కొత్త టెక్నాలజీ కొత్త ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటిది వాటర్లో తాగుండా మైక్రో ప్లాస్టిక్ని వేరు చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.

0: 2014 మే 26 మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13 దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని, దేశాభివృద్ధి ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజా నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్ధతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: पिछले 12 सालों में जो उन्होंने कई कीर्तिमान बनाए, वे सबसे बड़ा विषय आज हमारा गरीब हमारा परिवार के मुख्य धारा के साथ जोड़कर काम कर रहा है, देश के विकास में काम कर रहा है. आज हमारा युवा पूरी तरह से उत्साह के वातावरण में, मैं मानता हूं कि 2013-14 का जो समय था एक निराशा का वातावरण में जो हमारा युवा था, आज हमारा युवा अपने आप को उत्साह और उम्मीद और आकांक्षाओं के साथ मोदी के साथ चलने को तैयार.
0: दिल्ली मुख्यमंत्री रेखा गुप्ता మాట్లాడుతూ, प्रधानमंत्री मोदी తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీ జీనే లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా. దేశ సేవా మే జిన్హోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ లియే దేశ్ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్ వికసిత్ భారత్ కే లియే హై, దేశ్ కా హర్ నాగరిక్ ఆజ్ దిల్ కీ గహరాయీ సే ఉస్కే లియే ధన్యవాద్ కర్నా చాహతా హూం.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ న్యాచురల్

0: గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
1: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుష్ లోగో నే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కి కోషిష్ కీ హై ఎక్దమ్ హమ్నే ఉస్ పే క్రాక్ డౌన్ కర్ దియా కోయి కమీ నీ హై నా సీ

0: తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
1: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుష్ లోగో నే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కి కోషిష్ కీ హై, ఏక్దమ్ హమ్నే ఉస్ పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నీ హై, నా సీఎన్జీ కి కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగో కే ఘరో మే జా రహే, ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే ఇంటూ పీఎన్జీ కనెక్షన్.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయిన, తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు, ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండితెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడిగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 12:41 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం చింతగింజల పౌడర్ ని ఉపయోగించి వాటర్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ ని వేరు చేసే ఒక ప్లాస్టిక్ అనే ఒక కొత్త నూతన ఆవిష్కరణకి తెరు తీశారు మన తెలుగు విద్యార్థులు, మన భారతీయ విద్యార్థులు. అయితే వీళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది అంటే, గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ పాత్రల్లోనే ఎక్కువగా నీటిని నిల్వ ఉంచుకోవడం చూశారట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మైక్రో ప్లాస్టిక్ బారిన పడ్డం చూసిన తర్వాత ఎలాగైనా ఈ మైక్రో ప్లాస్టిక్స్ని వేరు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది అండ్ అందరికీ సాధ్యం కూడా కాదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ ప్లాస్టిక్ టైల్స్ని, కోస్టర్స్ని, వీటన్నిటినీ కూడా

ఏమంటారు సేకరించి అప్పుడు ఇది తక్కువ ఖర్చుతో ఇలా వేరు చేయొచ్చు అని చెప్పేసి ఒక కొత్త ఆవిష్కరణను చేశారనమాట. నిజంగానే ఇది చాలా అద్భుతంగా ఉంది అంటూ ది ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ విజేతలుగా ప్రకటించారు వీళ్ళని. మరి ఇలాంటి ఒక అద్భుతమైన ఒక కొత్త ఆవిష్కరణకి అంటే విజ్ఞాన శాస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా అంటే వాటర్లో ఉన్న మైక్రోప్లాస్టిక్స్ని తొలగించడం అనేది నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు. సో అలాంటి ఒక కొత్త ఆవిష్కరణకి మరి శ్రీకారం చుట్టింది ఎవరు అంటే మన భారతీయ విద్యార్థుల బృందం వివాన్ చావర్చియా, అరియానా అగర్వాల్ అండ్ అలాగే అవ్యానా మెహతా. మనం అనుకుంటాం కానీ కొత్త ఆవిష్కరణలకి ఏం చేయాలి, కొత్త పదార్థాలను తయారు చేయాలి అనుకుంటాం. మనం ఒక్కసారి మన పాతకాలంలో మన పూర్వీకులు అవలంబించిన ఆ పద్ధతులను గుర్తు చేసుకుంటే మన చుట్టూనే ఉన్న వనరులతో ఎన్నో ఎన్నో కొత్త ఇలాంటి ఇన్నోవేషన్స్ని మనం కూడా క్రియేట్ చేయొచ్చు. ఏమంటారు, ఇలాంటివి వినడమే కాదు అప్పుడప్పుడు మనం కూడా ప్రయోగాలు చేయాలి. మీరు కూడా ఇలా మీ తాత ముత్తాతలు పూర్వీకులు చేసిన ప్రయోగాలు ఏమైనా ఉంటే వాటికి కాస్త టెక్నాలజీని యాడ్ చేసి కొత్తగా ప్రయత్నం చేయకూడదా? ఆలోచించండి. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తగని ఆనందం అల్లరించే సంపూర్ణ వినోదం.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసర పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతిపథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:47 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి సమయం అయితే 12:48 అయింది. నిన్నేం జరిగింది, అసలు నిన్న సాయంత్రం ఏం జరిగింది అంటే విపరీతమైన వర్షం. అసలు వర్షానికి భయపడ్డారు అందరూ అంటే అర్థం చేసుకోవచ్చు ఆ వర్షం ఎంత భయంకరంగా కురిచిందో. సో నిన్న మొన్నటి వరకు హుష్ హుష్ అంటూ చెమటలు కక్కిన మనం ఒక్కసారిగా మళ్ళీ దుప్పట్లోకి ఇలా దూరిపోయి వేడి వేడి టీ తాగుతూ ఇలా వివిధ భారతిలో వచ్చే పాటల్ని ఎంజాయ్ చేశారు కదా. కదా, నేనైతే ఎంజాయ్ చేశానబ్బా. మరి మొత్తానికైతే సమ్మర్ తర్వాత, అంటే సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చే ఈ కాలం ఏదైతే ఉందో ఎంత హాయిగా ఉంటుందంటే చల్లటి గాలులు, వర్షపు చినుకులు, మనసుకి అసలు ఒక రకమైన కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అన్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ టైంలోనే ఏమవుతుంది అని అంటే అప్పుడు వేడి వేడిగా తినాలి అంటూ ఒక కొత్త ఆలోచన, చిలిపి ఆలోచన ఇలాంటివన్నీ వస్తుంటాయి. చిలిపి ఆలోచన ఎందుకన్నాను అంటే వంట చేసుకునే అది ఎలాగూ తగ్గిపోయింది కాబట్టి ఆర్డర్ పెట్టేసుకుంటే పోలా అనుకుని రకరకాల ఫుడ్ని ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ సీజన్ ఏదైతే ఉందో హెల్త్కి ఒక గొప్ప సవాల్ లాంటిది అనమాట ఇది. ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు మన బాడీకి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది సడన్గా తగ్గిపోతుంది అనమాట. సో అలా తగ్గిపోయినప్పుడు మనం ఏది పడితే అది తినేసామనుకోండి, ఏమవుతుంది ఏమవుతుంది ఏముంది, ఇన్ఫెక్షన్లు, మలేరియాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వర్షాకాలం ఎంజాయ్ చేయండి, కానీ హెల్త్ పరంగా మాత్రం చాలా కేరింగ్గా ఉండాలి. మరి ఆ విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలాగే ఇలాగే వన్ మోర్ టైం అంటూ అసలు వేడి వేడిగా ఏదైనా తినాలని అసలు ఫాస్ట్ ఫుడ్ మనల్ని పిలుస్తుంది కదా, మామూలుగా కాదు అసలు అనమాట ఈ కాలంలో. కాకపోతే సేమ్ టైం వాటితో పాటే ఈ బ్యాక్టీరియాలు వైరస్లు కూడా మైహూన అంటూ మనతో పాటే వస్తాయి. కాబట్టి తాగే నీళ్ళు అలాగే తినే ఆహారం ఫుడ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సో ఎలాగూ ఇన్ని రోజులు వాటర్ బాటిల్ని క్యారీ చేయండి అని చెప్పాం కదా, మరి ఇప్పుడు కూడా క్యారీ చేయండి. కాకపోతే కాచి చల్లార్చిన నీటిని తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే సో అలా చేయడం వల్ల ఏంటంటే అంటే టాప్స్ ఎక్కడైనా లీక్ ఉన్నా మనకు తెలుసు కదా వాటర్ రకరకాల ఏమంటారు పైప్స్ నుంచి వస్తాయి, కాబట్టి అలాంటి వాటి నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు. ఏమంటారు నిజమే కదా. అండ్ అలాగే స్ట్రీట్ ఫుడ్కి మ్యాక్సిమం నో చెప్పండి. వర్షం బాగా పడుతుంటే అలా కాసేపు కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోండి, లేదంటే మీ ఇంట్లో అలా హెల్ప్ తీసుకోండి అంతేకాని అలా ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తే ఫుడ్తో పాటు చాలా చాలా గెస్ట్లు అందరూ కూడా చాలా మంది వచ్చేస్తారు మీ ఇంటికి. మీ ఇంటికి రావడం కాదు మీ ఒంట్లోకి కూడా వస్తారు, కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో పర్టికులర్గా సీజన్ మారే టైంలో మనకి ఏమంటారు రోగ నిరోధక శక్తి చాలా అంటే చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్ని బాగా తినాలన్నమాట. లైక్ అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఉంటాయి కదా, అయినా నేను చెప్పేది ఏంటి మీకు చాలా తెలుసు. సో వీటిని తీసుకుంటే కొంచెం ఏమంటారు స్ట్రాంగ్గా ఉండడం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాలని జాగ్రత్తగా ఉంచుకోవడం. ఏదేదో చేస్తాం, ఇంకా సమ్మర్ అయిపోయింది వింటర్ ఐ మీన్ రెయినీ సీజన్ వచ్చింది అని అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తాము, రెయిన్ కోట్లు కొనుక్కుంటాము, ఇంకా ఏవేవో చేస్తాం. మన వరకు సరే, మనం బాగుంటే సరిపోతుందా? మన చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా బాగుండాలి. మరి ఏం చెయ్యాలి అని అంటే వర్షం పడ్డప్పుడు చాలా చోట్ల నీళ్లు నిల్వ ఉంటాయి, కాబట్టి ఆ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ నీళ్లు నిల్వ ఉన్నాయనుకోండి ఇంకా తెలిసిందే వచ్చేస్తాయి అన్నమాట, సపరివార సమేతంగా వచ్చేస్తాయి. వచ్చేసి మనకి రకరకాల గిఫ్ట్లు ఇచ్చేసిపోతూ ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అండ్ అలాగే ప్లేస్మెంట్ కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి. నీళ్ళని ఎక్కడ నిల్వ ఉంచేలాగా అంటే లైక్ పాత టైర్లు పూల కుండీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు సమ్మర్ అయిపోయింది ఏమంటారు కూలర్లను తీసి బయట పెడుతుంటారు, వాటిలో కూడా నీళ్ళు ఉంటాయి. సో నీళ్ళు ఉన్నాయి అంటే గెస్ట్లు వచ్చేస్తారు, సో ఊరికే రారు, గిఫ్ట్లు తీసుకొని వస్తారు, కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి, అసలు వర్షం పడింది అని అంటే తడవడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. త్రిష సినిమాలో ఆ సినిమాలో త్రిష సాంగ్ డాన్స్ చేసినట్టు మనకు కూడా చేయాలని ఉంటుంది, అయినా సరే చేస్తూ ఉంటారు, తడిచిపోతుంటారు. అయితే ఇలా తడవడం వల్ల ఏంటంటే ఆ వాటర్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఒంట్లోకి హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట.

0: మనం మంచి ఏమంటారు వాటికి ఒక షెల్టర్ని ఇచ్చినట్టు అయిపోతుంది. కాబట్టి వర్షంలో తడిసినప్పుడు ఇమీడియట్గా స్నానం చేసి జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల ఏంటంటే నిమోనియా నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ హైడ్రేటెడ్గా ఉండడం మంచిది. ఎండాకాలంలో లాగా వర్షాకాలంలో అస్సలు దాహం ఏదు అంటారు, కానీ అయినా సరే ఖచ్చితంగా మీ శరీరానికి ఎంత అవసరమో అంత నీటిని తాగండి. ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా, పెద్దవాళ్ళు మాట చెప్పారు, చెప్పారా మీ పెద్దవాళ్ళు కూడా చెప్పే ఉంటారు ఏంటి అని అంటే, ఆరోగ్యమే మహాభాగ్యం. సో హెల్తీగా ఉంటే మనం చాలా వెల్దీగా ఉన్నట్టు. మరి ఇంకా బోటని కబుర్ల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: They say the view from the top changes everything, but for a few the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు.

0: కరువు నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. టీవీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఎన్నికై ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీ నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోని ఎన్నికల్లో ఎన్నికై అత్యధిక సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. గడిచిన 4399 రోజులలో భారతదేశం అన్ని రంగాలలో పరివర్తనను చూసింది. దీనితో భారతదేశ చరిత్రలోని అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. దశాబ్దానికి పైగా ఆయన నాయకత్వం సేవ దేశ నిర్మాణానికి మైలురాయిగా నిలిచారు.

0: ప్రయత్నిస్తోంది. ఆర్థిక వృద్ధి, డిజిటల్ పరివర్తన నుండి మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సాధికారత, బలమైన ప్రపంచ ఉనికి వరకు అభివృద్ధి, పౌర సంక్షేమంపై నిరంతర దృష్టితో ఈ ప్రయాణం రూపుదిద్దుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఒక ప్రముఖ వృద్ధి చోదకంగా ఆవిర్భవించడం ఈ కాలంలోనే ఒక ముఖ్య లక్షణంగా నిలిచింది. సంస్కరణలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వృద్ధి, సంస్థలకు మద్దతు వంటివి కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని, భారతీయులందరి సమష్టి ఆకాంక్షకు సమాధానమే భారత్ ఫ్యూచర్ సిటీ అంటూ ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో మన దార్శనికతను ఆచరణలోకి తీసుకువచ్చే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించి అంకితం చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోదీ పేరుపై అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ,
1: 2047 వరకు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి శ్రీ భారతీయుడు కోరుకున్నటువంటి అద్భుత సందర్భమే. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి ముందు బయటకు తీసుకున్న జన్ధన్ ఖాతా విషయంలో కానీ, మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ధి కానీ, ఇవాళ అనేక సంక్షేమ పథకాలు కానీ, ఇవాళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటటువంటి అంత్యోదయ సిద్ధాంతంతో ముందు సాగుతున్నటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
0: తెలంగాణలో సుమారు 13 లక్షల కోట్ల విలువైన అభివృద్ది పనులు మోదీ ప్రభుత్వం చేపట్టినట్లు బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అత్యధికంగా పదవిలో కొనసాగి రికార్డు సృష్టించిన సందర్భంగా హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో 3 పుస్తకాలను విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపునకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహరం ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, మొహరం కార్యక్రమాలు జరిగే ఆసూర్ ఖానాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు, హైమాస్ట్ లైట్లు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువస్తాయని వికారాబాద్ జిల్లాకు చెందిన విద్యావేత్త యు రమేష్ కుమార్ అన్నారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చారిత్రక రికార్డును అధిగమించిన సందర్భంగా రమేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఆండూరు నియోజకవర్గంలో రైల్వే లైన్ల విస్తరణ కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణం 163 పూర్తిగా, బీజాపూర్ హైవే విస్తరించడం, బూత్పూర్ నుంచి బెంగళూరు హైవే నుంచి ముంబై హైవేకి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో దానికోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి దాన్ని చాలా సీరియస్ గా డెవలప్మెంట్ చేయడం లోపల కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా గొప్పది.
0: నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని మహబూబ్ నగర్ కు చెందిన చెన్నప్ప యాదవ్ తెలిపారు. ఆకాశవాణికి ఆయన మాట్లాడుతూ,
3: రైతులకు ఎకరాకు 2000 రూపాయల చొప్పున పంటలకు పెట్టుబడి సాయం కింద ఇవ్వడము ఎంతో శుభసూచకము. రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీలో ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తా ఉంది. రైతులను దృష్టిలో పెట్టుకుని ఎరువులపైన సబ్సిడీ ఇవ్వడం గానీ, ఎరువులు సకాలంలో అందించడం గానీ చేయడం వల్ల రైతులు ఈ దేశంలో ఈ 12 సంవత్సరాలుగా సుఖ సంతోషాలతో పంటలను పండించుకోవడానికి అవకాశం ఉంది.
0: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అనేక రంగాల్లో మార్పులు కనిపించాయని పెద్దపల్లి జిల్లా మంధనికి చెందిన ఎంబీఏ విద్యార్థిని శ్రీలయ్య అన్నారు. ఆకాశవాణితో ఆమె మాట్లాడుతూ,
4: ఉద్దేశంతో మహిళల రిజర్వేషన్ బిల్లులు తీసుకురావడం ఒక ముఖ్యమైన అడుగు అని నేను

0: భావిస్తున్నాను. ఒక ఎంబీఏ విద్యార్థినిగా నాకు అనిపించేది ఏమిటంటే, దేశంలో అభివృద్ధి చెందాలంటే మహిళలు యువత బలంగా ఉండాలి. వారికి మంచి విద్య, నైపుణ్యాలు, అవకాశాలు అందితే దేశం కూడా వేగంగా ముందుకు వెళ్తుంది.
1: ప్రజల సంక్షేమం కోసం అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ప్రధానమంత్రి మోదీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మనిర్భర భారత్ జిల్లా కన్వీనర్ గొడుగు శ్రీధర్ అన్నారు.
2: కామన్ మ్యాన్ దగ్గరికి వరకు పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఈ విధంగా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అందుబాటు ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశాన్ని అద్భుతమైన ప్రగతిలోనికి తీసుకొస్తుంది.
1: నరేంద్ర మోదీ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పోసిట్టిపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్ చెప్పారు.
3: పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయి. ఉజ్వల పథకంతో పొగలేని వంటిల్ని చూశాం. మహిళలకు కట్టెల బాధ తప్పిందని చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డుతో 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రైవేట్ ఆసుపత్రులు ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: ఒకప్పుడు రైల్వే ప్రయాణం అంటే కేవలం గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమేనని, కానీ ఇప్పుడు వందే భారత్ వంటి ఆధునిక రైళ్లతో వేగం, సౌకర్యం, భద్రత కలిగిన ప్రయాణంగా మారిందని పెద్దపల్లి జిల్లాకు చెందిన రైల్వే ఉద్యోగి నరేష్ పేర్కొన్నారు.
4: 12 ఏళ్ల కాలం భారతీయ రైల్వే వ్యవస్థలో రైల్వే లైన్ల విద్యుద్కరణ, సిగ్నలింగ్ అప్డేషన్ మరియు రైళ్ల పెంపుదల తదితర అంశాలతో పాటు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా వందే భారత్ మరియు అమృత్ భారత్ లాంటి రైళ్ల నిర్మాణం మన దేశంలో చోటు చేసుకోవడం మన దేశ నిర్మాణ రంగానికి మరియు మేక్ ఇన్ ఇండియాకు ఒక కొత్త ఊపును ఇవ్వడం జరిగింది.
1: నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశానికి సుపరిపాలన అందుతోందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన హెల్దీ మల్లయ్య గౌడ్ అన్నారు.
5: ఈ దేశానికి సుపరిపాలన అందించే ఒక ప్రధానమంత్రి ఉండడం, వారి సంరక్షణలో ఈ దేశాన్ని 4399 రోజులు అత్యధికంగా ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా నిర్వహించినన్ని రోజులు తన పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనపై జగిత్యాల జిల్లాకు చెందిన సతీష్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
6: పీఎం ఆవాస్ యోజన ద్వారా గృహ వసతి, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక చేయూత, ఉజ్వల యోజన ద్వారా మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్యం, డిజిటల్ ఇండియా ద్వారా సేవల సరళీకరణ, స్టార్టప్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ద్వారా యువత అవకాశాల కల్పన వంటి పలు కార్యక్రమాలు కోట్లాది మంది జీవితాలకు సానుకూల మార్పులు వచ్చాయి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక పరిపాలనపై వనపర్తి జిల్లాకు చెందిన వారణాసి కల్పన తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
7: భారత్ సాధించాలనే లక్ష్యంతో ఆయన అన్ని రంగాలను డెవలప్ చేస్తున్నాడు. మహిళల అభ్యున్నతి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. ఉజ్వల స్కీమ్ కానివ్వండి, లక్పతి దీదీ అని, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లాంటివి తీసుకురావటం జరిగింది.
1: ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ టీ మండలంలో నిన్న రాత్రి 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలితో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. నటుడు, దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సిబ్బందిని ఆదేశించారు. భారత వాయుసేన అకాడమీ దుండిగిల్లో 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్ పెరేడ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పెరేడ్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సమీక్షించనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 1 గంట దాటి 21 నిమిషాలు కావస్తోంది. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ ఏంటి అంటే 0402324082. ఈ నంబర్కి మొదటగా మీ ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి పంపిస్తే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి షో టైంని స్టార్ట్ చేసే ముందు మరి ఏంటంటే మరి షో టైంని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక

0: విషయం ఏంటి అని అంటే, మీరు ఏదైతే పేరు పంపిస్తున్నారో ఆ 2, 3, 4, 5 పేర్లు కాకుండా మీ ఒక్కరి పేరు టైప్ చేసి పంపిస్తే ఈజీ కదా. అండ్ ఇంకొకటి, నాకు చూస్ ది రైట్ ఆన్సర్స్ అనే ఆప్షన్ ఇవ్వకుండా కరెక్ట్ సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు మాత్రం చదవడానికి వీలుగా ఉంటుంది. లేట్ చేయకుండా మరి ఈ రోజు షో టైంలో నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, ఖైదీ నంబర్ 420, ఇది సినిమా పేరు కానే కాదు, ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మానందం గారు కనిపించిన సినిమా ఏంటి? ఖైదీ నంబర్ 420, ఇది పాత్ర పేరు అనమాట. ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మానందం గారు కనిపించిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324085204023240852.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అరే అరే, తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, తొందరగా పాడు, కమన్ సింగ్.

ప్రేమిస్తున్నాను సినిమా నుంచి బాలుగారు పాడిన పాట విన్నారు. 128 అండ్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మానందం గారు కనిపించిన సినిమా ఏంటి అని అడిగాను. ఓకే, మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. చాలామంది గెస్ చేశారు, కానీ కానీ కానీ కానీ కానీ కాదు. ఓకే రైట్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే దత్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. అండ్ చాలామంది మిస్టేక్ అంటే ఒక్కొక్కసారి పొరపాటు పడుతుంటారు కదా, ఎందుకంటే చాలా సినిమాల్లో ఇలాంటి వెరైటీ వెరైటీ పాత్రల్లో కనిపించారు మనకి బ్రహ్మానందం గారు, కాబట్టి ఎలాగైనా పొరపాటు పడే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్. అండ్ ఆల్సో మీరు అందరూ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు కదా, ఇప్పటివరకు ఒక్క రైట్ ఆన్సర్ రాలేదు, ఇప్పుడు మాత్రం వెంట వెంటనే రైట్ ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర యశోద, జానకీరాజు అండ్ ఆల్సో మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే భూధాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అండ్ అలాగే అనిత, ఇంతవరకు రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ ఏంటా సినిమా అంటే, ఆలీబాబా అరడజను దొంగలు అనే సినిమాలో మరి బ్రహ్మానందం గారి పాత్ర పేరు ఖైదీ నంబర్ 420. మరి ఇలాంటి కొత్త కొత్త పాత్రల్ని క్రియేట్ చేసింది ఎవరు అంటే, కామెడీతో కబడ్డీ ఆడడం ఎలాగో తెలుగు వారికి చూపించిన డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఆయనే. నిజంగా ఆయన తీసిన 51 సినిమాల్లో ఎక్కువ శాతం కామెడీతో అలరించిన సినిమాలే ఉన్నాయన్నమాట. అందులోనే లవ్, సెంటిమెంట్, కామెడీ, ట్రాజడీ అన్నీ మిక్స్ చేసి అందించగల దర్శకులు ఈవివి సత్యనారాయణ గారు. ఈరోజు ఈవివి సత్యనారాయణ గారి జయంతి. జంధ్యాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, అంటే ఎలా అయితే జంధ్యాల గారు హాస్యాన్ని నమ్ముకొని చాలా సినిమాలు తీశారు, అంటే హాస్య ప్రధానంగా తీశారు. ఈ రోజుల్లో మనం లాఫింగ్ థెరపిస్ట్ల దగ్గరికి వెళ్తున్నాము, ఆరోగ్యంగా ఉండాలి అంటే హాయిగా నవ్వాలి అంటున్నాము, మనసు బాగాలేనప్పుడు చాలామంది అప్పట్లో సినిమాలనే ఏమంటారు సినిమాలు చూసేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి వినోదంతో కూడిన సినిమాలు తీయాలి అన్న ఉద్దేశం జంధ్యాల గారిదైతే, జంధ్యాల గారిని గురువుగా భావించి ఆయన బాటలో పయనించి ఎన్నో నవ్వుల పువ్వుల్ని పండించిన డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారు. మరి ఈవివి సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా మరి ఆయన దర్శకత్వం వహించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి అని అంటే ప్రేమ ఖైదీ. ఆ సినిమా నుంచి ఈ పాట వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. ఆయన అడుగు పెడితే చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే, ఆయన డైలాగ్ చెబితే చాలు రికార్డులు తెరక రాయాల్సిందే. మరి ఈ మాట ఎవరికి యాప్ట్గా సెట్ అవుతుంది మీ అందరికీ తెలుసు కదా. మరి ఆ నటుడి గురించి ఒక క్వశ్చన్ అన్నమాట. 1000 రోజులు పైగా థియేటర్స్లో అలరించిన మన బాలయ్య బాబు సినిమా ఏంటి? మామూలుగా 100 రోజులు ఆడమే చాలా ఎక్కువ కదా సినిమాలు. మరి అలాంటిది 1000 రోజులకి పైగా థియేటర్స్లో అలరించిన బాలకృష్ణ సినిమా ఏంటి? గెస్ చేయండి.

0: వాట్సాప్ చేయండి 0402324052 0403240852.
1: సెంచరీలు కొట్టి వయస్సు మాది, దాటే మనస్సు మాది.

క్వశ్చన్ అడిగాను ఏంటి అంటే, 1000 రోజులకి పైగా థియేటర్లో అలరించిన బాలకృష్ణ సినిమా ఏంటి అని చెప్పేసి మ్యాక్సిమం పంపించేశారు. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ నేమ్స్ చూద్దాం. పెడనా నుంచి అప్పల్ రాజు గారు, అండ్ ఆల్సో రేఖ పద్మావతి ఫ్రమ్ చంచల్గూడ హైదరాబాద్, ద్రోణం రాజు సూర్య ఫ్రమ్ కౌకూరు నుంచి, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సంగీత్ కుమార్ యాదవ్ ఫ్రమ్ లంగర్ హౌస్ న్యావనంది నుండి, శ్రీరామ్ నరేందర్, నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, అర్సపల్లి నిజామాబాద్ నుంచి ఈరెడ్డి సురేష్, అండ్ ఆల్సో గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అండ్ అలాగే సుగుణ అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, నెమ్మాని నుంచి పున్న వెంకటేశం, అండ్ ఆల్సో సాయి మాన్విత ఫ్రమ్ గీతానగర్, సుచిత జనార్దన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే లేదనమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ సులోచన ఫ్రమ్ కరీంనగర్, పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, పంతాడి శ్రీనివాస్ గారు ఫ్రమ్ కోదాడ మోరిపొలం నుంచి, అండ్ అలాగే కోదాడ నుంచి శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్ ప్రొద్దుటూరు నుంచి చిక్కి చక్రపాణి, అండ్ అలాగే చందన, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, అండ్ అలాగే సుమలత, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, లక్ష్మీనారాయణ బొమ్మిదేని ఫ్రమ్ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, బౌరంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సంతోష్, అండ్ అలాగే సుప్రియ, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజామాపేట్, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, విరార్తిగూడ నుంచి శ్రీనివాస్, విరూపాక్ష ఫ్రమ్ రాయగిర్, అండ్ ఆల్సో గరికి ఎవరు అంటే వరంగల్ నుంచి, వరంగల్ దయానంద్ కాలనీ నుంచి పుట్ట చంద్రమోహన్, అండ్ అలాగే శోభన. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ. ఓకే, ఇంతవరకైతే రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అనంటే, మరి బాలయ్య బాబు సినిమా 1000కి పైగా అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు లెక్కండి, 3 ఏళ్ళు, యా 3 ఏళ్ళు థియేటర్లో అలరించిన సినిమా, నందమూరి నటసింహం నటించిన సినిమా, లెజెండ్ సినిమా. నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బాలయ్యబాబులో చాలా అంటే చాలా వేరియేషన్స్ చూపించాడు తన సినిమాలు. బాలకృష్ణ తాతమ్మ కళ సినిమా నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు వచ్చిన సినిమాలన్నిటిలో కూడా ప్రతి పాత్రలో జీవించే నటుడు నందమూరి బాలకృష్ణ. మరి ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా విషు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ ఆకాశవాణి వివిధ భారతి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతితో మరి ఆదిత్య 369 మూవీ నుంచి బాలు గారు ఆయన అలాగే జానకమ్మ పాడిన పాట విన్నారు. 66 వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిచ్చే హీరో ఆయన అలాగే 14 తరంగేట్రం చేసి 4 పైగా ఇండస్ట్రీని తన హిట్స్తో షేక్ చేస్తున్న హీరో, తెలుగు సినీ చరిత్రలో పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు ఇంకెవరు, నందమూరి బాలకృష్ణ. మరి ఈరోజు బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా మార్నింగ్ నుంచి అయితే చాలా జోష్గా కొనసాగుతోంది. అన్నీ బాలయ్య బాబు పాటలే అడుగుతున్నారు ఇక్కడ కూడా. మరి ఈరోజు నేను షో టైంలో కూడా బాలకృష్ణకి సంబంధించి ఒక

ఐ బాలయ్య అంటూ అఖండ మూవీ నుంచి పాట విన్నారు. నందమూరి నటసింహం నటించిన సినిమా. సింహం అంటే గుర్తొచ్చింది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఏంటి అంటే సింహంలా ఎవరు గర్జిస్తారు? సింహం మాత్రమే గర్జిస్తుంది కదా. సింహంలా సింహం మాత్రమే గర్జించగలదు. సినిమాలో అయితే మన బాలకృష్ణ గారు గర్జిస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ సింహంలా గర్జించే మరో ప్రాణి కూడా ఉందట మన ఈ భూమి మీద. ఇంతకీ మరి ఎవరా జీవి, ఏంటా ప్రాణి? సింహంలా అచ్చం సింహంలా గర్జించే ఇంకొక జంతువు కూడా ఉందట, మరి ఏంటది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 1042324082 0403 240852 0402 204 0852 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలపించే సంపూర్ణ వినోదం.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూసోనైర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 155 వన్ స్టూడియో క్లాక్. మరి షో టైంలో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సింహంలా గర్జించగల మరో పక్షి జంతువు ఏది అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు రాకేశ్వరి ఫ్రమ్ నందిపేట్, బోదాం పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య అండ్ అలాగే అనిత, సురేష్ ఫ్రమ్ నేరెడ్మెట్, దస్త సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ కరీంనగర్, అప్పలరాజు ఫ్రమ్ పడన, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, భద్రాద్రి నుంచి సతీష్ గారు అండ్ అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజామాబాద్ నిజాంపేట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి సుమలత, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే, ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ అండ్ సావిత్రి ఫ్రమ్ కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఆన్సర్ ఏంటి, సింహంలా గర్జించగల మరో జంతువు, మరో పక్షి ఏంటి అని అంటే, మగ ఆస్ట్రిచ్, నిప్పుకోడి అంటారు కదా, సో అదనమాట. సో నిప్పుకోడిలో, నిప్పుకోడి పక్షి ఉంటుంది కదా, అందులో మగ నిప్పుకోడి అచ్చం సింహంలాగే గర్జిస్తుందట. ఎప్పుడైనా విన్నారా? నిప్పుకోళ్ళని చూసారా? నేను దూరం నుంచి చూశాను, కానీ అది అరిచినప్పుడు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. మేబీ నన్ను చూసి అరవడం మానేసిందేమో. ఓకే రైట్. మరి ఇలా కాకుండా ఇంకొకరు కూడా ఉంటారు చెప్పండి, సింహంలా అచ్చు సింహంలా గర్జించే ప్రాణి, ఒక ప్రాణి ఉంటుంది చెప్పండి, అందరి ఇళ్లలో ఉంటారు. ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? చెప్పనా? చెప్పేసి నేను ఇలా పారిపోతానన్నమాట మీకోసం ఓ పాటేసి. ఎవరు అంటే, చెప్పిన పని కరెక్ట్ టైంకి చేయకపోయినా, మాట వినకపోయినా, కావాల్సింది తేకపోయినా అరుస్తారు కదా. ఎవరు ఎవరు అంటే, మీ ఇంటావిడే కదా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు కావస్తోంది. శక్తిశీలి వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. సినిమాలో మనం చాలా అడ్వెంచర్స్ చూస్తూ ఉంటాం, ఎన్నో సాహసాలు. అయితే సినిమా కాబట్టి అక్కడ హీరో అయినా చేయొచ్చు, అడ్వెంచర్ లేదా హీరోయిన్ అయినా చేయొచ్చు. కానీ నిజ జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా ఇది సినిమాలో జరుగుతోందా? అచ్చం సినిమాను తలపించే ఓ సంఘటన జరిగింది 2022-2023 ఆ ప్రాంతంలో. మరి ఆ టైంలో ఆ సంఘటనలో హీరో ఎవరో తెలుసా? ఆమె పేరే క్యాప్టెన్ మౌనికా ఖన్నా. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది, క్యాప్టెన్ మౌనికా ఖన్నా చేసిన సాహసం ఏంటి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. ఇందాక చెప్పాను కదా, అచ్చం సినిమాలో జరిగినట్టుగానే జరిగిన ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ అన్నమాట, స్పైస్ జెట్ విమానం. మరి అందులో హీరో ఎవరు అంటే కెప్టెన్ మోనికా ఖన్నా. నిజానికి అంటే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు వాళ్ళు అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి ధైర్యం చూపలేక చాలామంది చిక్కుల్లో పడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకొందరు ఉంటారు, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు అక్కడ ఉన్న వారిని, అక్కడి పరిస్థితులను తమ తెలివితేటలతో చాకచక్యంతో కాపాడే ధీరులు, ధీర వనితలు ఉన్నారు. అందులో ధీర వనితగా ఉంటారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా. 2022 జూన్ 22, అంటే దాదాపుగా ఇప్పుడు 22 అంటే 4 ఏళ్ల క్రితం అన్నమాట, ఇదే నెలలో, జూన్ నెలలో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. దాదాపు అందులో 185 మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు. అప్పుడే ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, తనతో సహా అందరి ప్రయాణికుల్ని సురక్షితంగా భూమి మీదకి చేర్చగలిగింది ఆవిడే, కెప్టెన్ మోనికా ఖన్నా. ఆవిడ ధైర్యానికి, సమయస్ఫూర్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి ఆవిడ గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. సమయం 2 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా గారి గురించి. అయితే పాట్నా నుంచి ఢిల్లీకి స్పైస్ జెట్ లిమిటెడ్ ఫ్లైట్ SG-723 అనే విమానం స్టార్ట్ అయింది. పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ మోనికా ఖన్నా ఈ విమానానికి అప్పుడు పైలట్గా తను డ్యూటీలో ఉన్నారన్నమాట. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా మిడ్ ఎయిర్ ఇంజన్లో మంటలు స్టార్ట్ అయిపోయాయి. ఇలాంటి పరిణామాలు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మామూలుగా అక్కడ ఎవరున్నా కూడా కాస్త భయాందోళనకు గురవుతారు, అవునా కదా? ఇంట్లో కాస్త వంట చేస్తుంటేనో, లేదంటే దీపం వెలిగిస్తుంటేనో, అగరబత్తి వెలిగిస్తుంటేనో, ఆ మంట మన చేయికి చిన్నపాటి ఏమంటారా వేడి తగిలితేనే మనం ఒక్కసారిగా చేతిలో ఉన్న వస్తువుల్ని కిందకు వదిలేస్తాం. మరి అలాంటి టైంలో, అంటే అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమె చూపిన అసాధారణ ధైర్యం, ఆ ప్రొఫెషనలిజం ఏదైతే ఉందో, అంటే అలాంటి టైంలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఆ టైంలో కూడా ప్రశాంతంగా ఉండి రియల్ పైలట్ అంటే ఏంటో నిరూపించారు మోనికా ఖన్నా. సో ఇంజన్ పనిచేయలేదు, చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. ఆ టైంలో ఆవిడ చేసిన ఆ ఒక్క పని ఏదైతే ఉందో దాదాపుగా 190 మంది ప్రాణాలను కాపాడింది. మనం మాట్లాడుకుంటున్నాం పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా గురించి ఇవాల్టి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారిది,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటాం క్యాప్టెన్ పైలట్ మోనికా ఖన్నా గురించి. అయితే ఎప్పుడైతే తను ఇంజిన్లో మంటలు స్టార్ట్ అవ్వడం చూసిందో, వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఇంజిన్ని స్విచ్ ఆఫ్ చేసి పాట్నా విమానాశ్రయంలోనే విమానాన్ని చాలా సేఫ్గా ల్యాండ్ చేసింది. అయితే ఆవిడ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు, ప్రయాణికులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్న సందర్భం అది. అంటే తర్వాత విమానాన్ని పరిశీలించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పక్షి ఢీ కొట్టడంతో ఫ్యాన్ బ్లేడ్ ఇంజిన్ దెబ్బతింది అని చెప్పేసి డిక్లేర్ చేశారు. అయితే మరి ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మోనికా ఖన్నా అంటే ఏ పని చేసేటప్పుడైనా కావాల్సింది ఏంటంటే అలాంటి సందర్భాల్లో. ఇప్పుడు మోనికా ఖన్నానే కాదు, మన జీవితంలో కూడా ఎక్కడైనా ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కావాల్సినవి మూడు విషయాలు ఉంటాయి. ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, రెండోది కరేజ్, మూడోది రెస్పాన్సిబిలిటీ. సమయస్ఫూర్తి, ధైర్యం, బాధ్యత, ఈ మూడు ఆలోచించగలిగితే తప్పకుండా మనకున్న ప్రాబ్లం నుంచి మనం సొల్యూషన్ని వెతుక్కోగలుగుతాం. అది కాకుండా స్ట్రెస్ని ఏమంటారు ఆ కంగారుని ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ టైంలో ఆవిడతో పాటు ఇంకా 190 మంది ప్రాణాలు ఉన్నాయి ఆవిడ చేతుల్లో నిజానికి ఆ టైంలో. మరి అలాంటి టైంలో ఆమె చూపిన ఆ ధైర్యం ఏదైతే ఉందో చాలామందికి ఇన్స్పిరేషన్. అన్నీ అదుపు తప్పుతున్నాయి అని అనిపించినప్పుడు కూడా ప్రశాంతంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వారే నిజమైన హీరోలు, అది ఆడైనా మగైనా. మరి కెప్టెన్ మోనికా ఖన్నా మరి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆవిడ ధైర్యానికి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది ఇవాల్టి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 50 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం గజనీ చిత్రం కోసం టిప్పు సుజాత పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం హరీష్ జయరాజ్.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. ఆహ్వానం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఘరానా బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింధు పాడిన పాట. పాట రచన వెన్నెలకంటి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం. అలా వైకుంఠపురంలో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన పాట. పాట రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.
2: ఏ బ్రదర్, అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. ఘర్షణ చిత్రం కోసం టిప్పు శాలిని సింగ్ పాడిన పాట, పాట రచన కులశేఖర్, సంగీతం హరీష్ జయరాజ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 2 98 6142.
2: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం గోదావరి చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందా అన్నయ్య చిత్రం కోసం. హరిహరన్ సుజాత పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం మణిశర్మ,

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు వింత గోలీమార్ చిత్రం కోసం చక్రి కౌసల్య పాడిన పాట. పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం చక్రి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో ఎప్పుడు విందా ఆవారా చిత్రం కోసం రాహుల్ నంబియార్, సైంధవి పాడిన పాట, పాట రచన వెన్నెల కంటి, సంగీతం యువన్ శంకర్ రాజా.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీగీతాలు వింటున్నారు. చిత్రసీమలో చివరగా మీరు వినబోతున్న పాట గోపాల గోపాల చిత్రం కోసం కైలాష్ ఖేర్ పాడిన పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట,
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట, బల్లి పలుకు సత్.

పేరుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం, శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

0: చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు తమ అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారమయ్యేందుకు తొలి అడుగుపడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని, ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిలవబోతోంది అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలోనే ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించి సరికొత్త రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ 12 సువర్ణ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ప్రధాని మోదీ దేశ ప్రధానిగా విజయవంతంగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారని, ప్రజలచే నేరుగా ఎన్నుకోబడి అత్యధిక కాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కేంద్ర ప్రభుత్వం విశ్వాస్ వికాస్ జన్ కళ్యాణ్ అనే లక్ష్యాలతోనే విజయవంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్దరణకై జరుగుతున్న పరీక్షల పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను విశ్లేషణ చేసేందుకు సిడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలచే పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, నిజామాబాద్ జిల్లా సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించి 106 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈరోజు టామ్ కామ్ ఏర్పాటు చేసిన జర్మన్ భాష శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే విదేశీ భాషలపై ప్రావీణ్యత ఎంతగానో అవసరమన్నారు.
2: ఈ అవకాశం ఏదైతే ఉందో మనము దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. నేను అందరినీ ఇదే చెప్తున్నాను, అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే చెప్తున్నాను. మీరు కూడా మీ యూత్ని మోటివేట్ చేయండి, యువకులకు ఇలాంటి ఉద్యోగ అవకాశాలను వాడుకోవటం.
1: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభల్లో పాల్గొని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: ఓల్డ్ ఏజ్ సంబంధించిన వారికి కొత్తగా పెన్షన్ ఇచ్చుకోవాలి, ఉన్న పెన్షన్ పెంచుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఈ నెల నుంచి కూడా గుర్తించాలని చెప్పి వారికి మీ సేవలు దరఖాస్తు పరిశీలన దరఖాస్తు అవుతాం. తప్పనిసరిగా ఈ 11 నిర్ణయాలకు ఏర్పడడం సంబంధించి ఎక్కడెక్కడైతే అరువులను వారందరికీ కూడా ఇప్పించే బాధ్యత ఈ సభ తీసుకుందాం వాటి కూడా మీ అందరి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ,
1: ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గౌడ సోదరులకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా

0: ఏపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం చట్టవిరుద్దమని, దీనిపై కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో మీనాక్షి నటరాజన్ను ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే ఆమెను డిస్క్వాలిఫై చేశారన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబం జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై ఆయన క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల జిల్లాలోని కేంద్రీకృతమయ్యాయి. ఈ రుతుపవనాలు రాష్ట వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం వీటి ప్రభావంతో ఈరోజు నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. దీంతో ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఎల్లుండి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజు కోట్ల మంది భారతీయులు చదివే "భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు" అనే జాతీయ ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు రాష్ట్రీయ శ్రీరామ్సేన ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా నిర్వహించారు. అలాంటి మహనీయులను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రీయ శ్రీరామ్సేన అధ్యక్షులు జిల్లల గోవర్ధన్ కోరారు.
1: ఈ భారత ప్రజానీకాన్ని, యావత్ సమాజాన్ని ఏకతాటిపై నడిపించడానికి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అనే భారత ప్రతిజ్ఞని రచించి మనకు అందించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. వారు 1964 సంవత్సరంలో ప్రతిజ్ఞను రచించి ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసి చాంగ్లా గారి అందించడంతో 1965 జనవరి 26 ప్రతిజ్ఞని అధికారికంగా భారత పాఠ్యాంశాలలో రూపొందించడం జరిగింది.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కృషి చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు ముకుల రాజశేఖర్ ఆకాశవాణికి తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన "ఏక్ పేడ్ మాకే నేమ్" పిలుపును స్ఫూర్తిగా తీసుకుని భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు అనేక మొక్కలు నాటినట్లు చెప్పారు.
2: దేశ అభివృద్ధిని గురించి ఎంతో విశేష కృషి చేశారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణ గురించి కూడా వారు ఎంతో కృషి చేసి వారి మదిలో నుంచి వచ్చినటువంటి "ఏక్ పేడ్ మాకే నామ్" అనే కార్యక్రమం ద్వారా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కోట్లాది మొక్కలను నాటారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మేము కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలియజేయటకు నేను సంతోషిస్తున్నానండి.
0: పోలీస్ శాఖ చేపట్టిన "అరైవ్ అలైవ్" కార్యక్రమంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెరిగిందని రాజన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గిత్తే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని మెహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్ కోరారు. మెహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో గంజాయి నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, "ఎల్నినో" ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఐపీఎస్ అభిలాష్ బిస్ట్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేశముఖి గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన గ్రామసభలో ఆమె ఈరోజు పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రామచంద్రపురంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభకి ఆయన హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:21. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనమకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు పరకాల మండలం బెల్లంపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. అనంతరం శ్రీగంధం సాగులో అనుభవాలు పరకాల మండలం నాగారం గ్రామ రైతు పసుల ఆదినారాయణ గారితో పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమని సోమయాజులు గారి జలతరంగం ప్రసారమవుతుంది. 10:00 to 11:10 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వ పాలన 12 పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ప్రసారమవుతుంది. అనంతరం రామప్ప దేవాలయ కళావైభవం డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:25 వస్తుంది. ఇప్పుడు విందాం సమాచార దర్శిని. ముందుగా ఒక ప్రకటన విందాం. శ్రోతలకు ఒక ప్రకటన. ములుగు మెహబూబాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు వరంగల్లోని రంగసాయిపేటలో ఆర్టీఓ జంక్షన్ సమీపంలో గల ఎంజేపీ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్నవని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీఎన్ చారి తెలిపారు. ఇంటర్మీడియట్ పాస్ అయి దోస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని

కళాశాలలోనూ ఆప్షన్ ఇవ్వని విద్యార్థులు వెంటనే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి బీకామ్ సిఏ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్, ఎంఎస్డిఎస్, బీజెడ్సీ, బీఏ కోర్సుల్లో అడ్మిషన్ పొందగలరు. ఈ అవకాశం 15వ తేదీ లోపు వరకు వినియోగించుకోవచ్చు. వివరాలకు ఫోన్ నంబర్స్ 9866610429, మరొక నంబరు 9676817038, మరొక నంబర్ 8130594460, ఈ నంబర్లకు సంప్రదించగలరు. ప్రకటన విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
7: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
8: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
7: సందర్భం ఏదైనా,
8: శుభకార్యం మరేదైనా,
7: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
8: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
7: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
8: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30 దాటి 44 సెకండ్లు. ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమం.

0: కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనుమకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం.
7: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ఫోస్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనుమకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థినులు శ్రీలక్ష్మి, రుచిత, అంజన, సంజన, సిహెచ్ శ్రావణి, స్మైలీ, చరిత, నందిని, శివాని, గాయత్రి, ఎస్ శ్రావణి, జ్యోతి, అతీక్ష, హన్సిని, సాత్విక, నిక్షిత, వేదశ్రీ, కార్తికాబాయ్. ముందుగా కార్యక్రమాన్ని మంచి దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్న విద్యార్థులు అంజన, స్మైలీ, సంజన, శ్రావణి, శివాని, వేదశ్రీ, నందిని, సాత్విక.

చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు రైలు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయిన కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి యువతకు ప్రేరణగా నిలిచిన అరుణిమా సిన్హా జీవిత విశేషాలను అందిస్తుంది శ్రావణి. అరుణిమా సిన్హా ప్రపంచంలోని అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ని అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. ఆమె దుండగుల దురాగతంలో తన కుడి కాలు పోగొట్టుకున్న జాతీయ స్థాయి వాలీబాల్ మాజీ క్రీడాకారిణి. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి దివ్యాంగ వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఆమె తన 25వ ఏట ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆమె ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ జిల్లాలోని గ్రామంలో 1988 జూలై 20న జన్మించింది. ఆమె తండ్రి సైనికోద్యోగి, తల్లి వైద్యశాఖలో ఉద్యోగి. ఆమెకు ఒక అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. బాల్యం నుండి వాలీబాల్ ఆడడం ఇష్టం. ఆమెను తల్లిదండ్రులు మరియు పాఠశాలలోని వ్యాయామోపాధ్యాయుడు ప్రోత్సహించారు. కొంతకాలానికి ఆమె వాలీబాల్, ఫుట్బాల్ ఆటల్లో గుర్తింపు పొందింది. అనేక విజయాలు సాధించింది, అనేక క్రీడా పథకాలు సాధించింది. ఆమెకు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఆటలతో పాటు చదువుకుంటే క్రీడల కోటాలో ఉద్యోగం సంపాదించవచ్చని ఆమె క్రీడల్లో పాల్గొంటూనే ఎంఏ పూర్తి చేసింది. తర్వాత ఎల్ఎల్బి చేసింది. ఎల్ఎల్బి చేస్తున్న రోజుల్లో ఆమె ఆర్మీలో ఉద్యోగ నియమం కొరకు దరఖాస్తు చేసింది. కానీ దరఖాస్తులో పుట్టిన తేదీ తప్పుగా ఉన్నట్లు తర్వాత గుర్తించింది. బరేలీలోని ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు సవరిస్తారని ఇంట్లో వాళ్ళు సలహా ఇవ్వడంతో 2011 ఏప్రిల్ 11న లక్నోకు రైల్లో బయలుదేరింది. ఆమె 2011 ఏప్రిల్ 11న లక్నో నుండి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్ట్మెంట్లో బయలుదేరింది. బరేలీ సమీపంలో ముగ్గురు దొంగలు ఆమె మెడలోని బంగారపు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో రైలు నుంచి ఆమెను కిందికి తోశారు. ఆమె పక్క ట్రాక్పై పడింది. ఆ సమయంలో ట్రాక్పై రైలు వస్తుందని ఆమె గమనించి లేచేలోపే ఆమె కుడి కాలుపై రైలు దూసుకుపోయింది. సమీప గ్రామస్తులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ప్రమాదంలో కుడి కాలు ఎముక వరకు తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు మోకాలు కింది భాగాన్ని తొలగించారు. ఆమెకు అప్పటి కేంద్ర యువజన క్రీడాశాఖ మంత్రి 2 లక్షల నష్టపరిహారం ఉద్యోగం ప్రకటించాడు. భారతీయ రైల్వే సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చుటకు అంగీకరించింది. 2011 ఏప్రిల్ 18న ఆల్ ఇండియా మెడికల్ సైన్స్లో చేరింది. పూర్తిగా కోలుకోవడానికి 4 నెలలు పట్టింది. మొదట పోలీసు శాఖ ఈ ప్రమాదాన్ని ఆత్మహత్యగా అనుమానించింది. కానీ ఆమె ఆ వాదనను ఖండించింది. ఈ సంఘటన తర్వాత

ఒక్కరు ఆమెపై సానుభూతి చూపించడం మొదలుపెట్టారు. ఇది భరించలేని ఆమె ఏదో ఒక సాహస కార్యం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. ఆమె ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి ఆమె అన్నయ్యతో పాటు కోచ్ కూడా సహకరించారు. అనంతరం ఆమె టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్లో సభ్యురాలుగా చేరి శిక్షణ తీసుకుంది. ఉత్తర కాశీలో జరిగిన శిబిరంలో ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బజేంద్రి పాల్ వద్ద అరుణిమ మెలకువలు తెలుసుకుంది. 2013 మే 21న ఎవరెస్ట్ శిఖరాన్ని ఉదయం 10:55

0: ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బజేంద్రి పాల్ వద్ద అరుణిమ మెలకువలు తెలుసుకుంది. 2013 May 21 ఎవరెస్ట్ శిఖరాన్ని ఉదయం 10:55 చేరుకుంది. ఆమె భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ని ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపింది. అతను తనకు వచ్చిన క్యాన్సర్ వ్యాధిని లెక్క చేయకుండా ఏదో ఒకటి చేయాలి అనే తలంపుతో విజయాలను సాధించాడు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆమెను సన్మానించారు. లక్నోలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు 25 లక్షల చెక్కులను అందజేశారు. సిన్హా తన కృషి సంకల్పంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నాటి భారత క్రీడా మంత్రి జితేంద్ర సింగ్ ఆమెని అభినందించారు. అరుణిమ సిన్హా ఇప్పుడు సాంఘిక సంక్షేమం కోసం తన జీవితం అంకితం చేయాలని నిశ్చయించుకుంది. పేద విభిన్న సామర్థ్యం ఉన్నవారికి ఉచిత స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించింది. అవార్డులు సెమినార్ల ద్వారా ఆమెకు లభించే అన్ని ఆర్థిక సాయాలను ఆమె అదే కారణంతో విరాళాలుగా ఇస్తుంది. ఈ అకాడమీకి షాహిద్ చంద్రశేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ అని పేరు పెట్టారు. ఆమె బర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ అనే పుస్తకాన్ని రాసింది. 2015 భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తర్వాత ఆమె 7 ఖండాల్లోని 7 ఎత్తైన శిఖరాలని అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2014 ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో 6 శిఖరాలను అధిరోహించింది. ఆమె రష్యాకు చెందిన మౌంట్ ఎల్బర్స్ యూరప్ శిఖరాన్ని, టాంజానియా ఆఫ్రికాలోని కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించింది. 2019 జనవరి 4 అంటార్క్టికాలో 7వ శిఖరాన్ని అధిరోహించింది. వీనస్ పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాంగ మహిళగా చరిత్ర సృష్టించింది.
1: విన్నారుగా అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చిన ధైర్యవంతురాలు అరుణిమా సిన్హా గారి జీవిత విశేషాలు. శరీరం కాదు మనసే బలమైనది అనే సత్యం ఆమె జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు వేల ఏళ్ల ఘనచరిత్ర కలిగిన భరతభూమి గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కట్టడాలు ఎన్నో. నాటి శిల్పుల నిర్మాణ కౌశల్యానికి మచ్చుతునక కైలాసనాథ ఆలయం. ఈ ఆలయం విషయాలను మనకు వివరించడానికి వస్తుంది గాయత్రి, విందామా?
2: భారతదేశం అనాదిగా సంస్కృతి, సాంప్రదాయాలు, విజ్ఞానానికి నిలయంగా నిలిచిన దేశం. వేదాలు, ఉపనిషత్తులు, యోగం, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం మొదలైన జ్ఞాన సంపదలో శిల్పకళకు ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ శిల్పకళ కేవలం రాళ్లను చెక్కిన కళ కాదు, అది మన ఆధ్యాత్మికతకు ప్రతిబింబం, మన విజ్ఞానానికి నిదర్శనం, మన సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ప్రాచీన భారతీయులు రాతిని జీవంగా మార్చి కళను ఆరాధనగా భావించి శాస్త్రాన్ని సాధనగా చేసుకున్నారు. అందుకే వారు సృష్టించిన ఆలయాలు, గుహలు, గోపురాలు నేటికి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భారతీయ శిల్పకళలో ప్రతి రాయి ఒక చరిత్రను చెబుతోంది. ప్రాచీన భారతీయులు కళను శాస్త్రంతో మెలవించారు. గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాస్తుశాస్త్రం అన్నింటినీ శిల్పకళలో సమన్వయపరిచారు. దేవాలయాల నిర్మాణంలో దిక్కులు, గ్రహాల ప్రభావం, సూర్యకిరణాల స్థానం వరకు లెక్కలు వేసి నిర్మించారు. ప్రాచీన భారతీయులు శిల్పకళను కేవలం నిర్మాణంగా కాకుండా భక్తి సాధనంగా చూశారు. అందుకే దేవాలయాల్లో శిల్పాలు ఆధ్యాత్మికతను ప్రసరిస్తాయి. గోపురాల ఎత్తులు, శిలామండపాల రూపకల్పన, శిల్పాల నాజూకుతనం అన్నీ మన పూర్వీకుల అపూర్వమైన జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. భారతీయ శిల్పకళ కేవలం రాతిలో రూపకల్పన కాదు, జీవనతత్వాన్ని బోధించే గ్రంథం. దేవాలయాల్లో చెక్కబడిన రామాయణ, మహాభారత, పురాణ కథలు ప్రజలకు నైతిక విలువలను నేర్పాయి. శిల్పకళలోని ప్రతి రూపం ఒక సందేశాన్ని అందిస్తోంది. నేటి ఆధునిక యంత్రాలు లేకుండా అద్భుతాలను సృష్టించిన శిల్పుల విజ్ఞానం మనకు గర్వకారణం. కేవలం కర్ర పరికరాలు, లోహ పరికరాలతోనే అద్భుతాలను సృష్టించారు. రాతిని చెక్కి సంగీతం వినిపించే స్తంభాలను తయారు చేశారు. అలాంటి శిల్పుల ప్రతిభ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాలేదు. ప్రతి ఆలయం ఒక శాస్త్ర గ్రంథం, ప్రతి శిల్పం ఒక కళా పాఠశాల. వాస్తుశాస్త్రం అనుసరించి దేవాలయాలు నిర్మించబడ్డాయి. గర్భగృహం ఎల్లప్పుడూ శక్తిని ప్రసరించే కేంద్రంగా ఉండేది.

గోపురాలు సమాజానికి స్ఫూర్తి ఇచ్చేవి. వాస్తు నియమాలతో నిర్మించబడిన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు, ఆరోగ్యకర వాతావరణాన్ని కలిగించే శాస్త్రీయ కట్టడాలు కూడా. కేవలం కళ కోసం కాకుండా సమాజాన్ని జ్ఞానబోధ చేయడానికి శిల్పాలను వాడారు. రామాయణం, మహాభారతం, పురాణాల్లోని కథలను శిల్పాల రూపంలో చెక్కి సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేశారు. ఈ శిల్పకళ కాలచక్రాన్ని ఎన్నో దాడులకు ఎదురు నిలిచి నేటికీ మన పూర్వీకుల మహోన్నతను గుర్తు చేస్తోంది. ప్రాచీన భారతీయ శిల్పకళ ప్రపంచానికి ఒక శాశ్వత వారసత్వం. ఇది మన పూర్వీకుల జ్ఞానానికి ప్రతీక, భక్తికి నిలువెత్తు సాక్ష్యం, సాంస్కృతిక గర్వానికి మూలం. భారతీయ శిల్పకళను చూసి విదేశీ ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. పాహియాన్, హ్యుయన్సాంగ్, అల్బిర్నీ వంటి పర్యాటకులు భారతదేశంలోని దేవాలయాలు, గోపురాలు, శిల్పాలను వర్ణించారు. ఇవి నేటికీ యునెస్కో వారసత్వ కట్టడాలుగా నిలిచాయి. అలాంటి అద్భుతమైన భారత ప్రాచీన మానవ నిర్మిత కట్టడాల్లో ఒకటి కైలాసనాథ ఆలయం. భారతదేశం ప్రపంచంలోనే కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ప్రతి రాజవంశం తమ కాలంలో నిర్మించిన దేవాలయాలు, గోపురాలు, గుహల ద్వారా శిల్పకళలో అపూర్వ ప్రతిభను చూపించారు. అందులో అత్యంత విశిష్టమైనది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలలో కైలాసనాథ దేవాలయం. ఇది ప్రపంచంలోనే ఒక మానవ నిర్మిత అద్భుతం. ఎందుకంటే ఈ దేవాలయం ఒకే రాతి కొండను సాంప్రదాయ నిర్మాణ శైలికి విరుద్ధంగా పైనుంచి కిందికి చెక్కుతూ నిర్మించబడింది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ప్రాచీన భారత నిర్మాణ కౌశలానికి, శిల్పకళకి, భారతీయుల ప్రతిభకు చిరస్థాయిగా నిలిచిన మహోన్నత మానవ సృష్టి. కైలాసనాథ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 8వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన మొదటి రాజు కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఆయనకు అపారమైన దైవభక్తి ఉండేది. కైలాస పర్వతంపై కూర్చున్న పరమశివుడి మహిమాన్విత రూపాన్ని ప్రతిబింబించేలా ఈ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. అనేక గుహల సముదాయంగా ఉన్న ఎల్లోరా గుహలలో కైలాసనాథ ఆలయం 16వ గుహగా పరిగణించబడుతోంది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయం కేవలం ఒక రాజు కళ మాత్రమే కాదు, ఆ కాలపు భక్తి, విజ్ఞానం, శిల్పకళా వైభవాన్ని సజీవంగా మన కళ్ళ ముందు నిలుపుతున్న ప్రతీక. కైలాసనాథ ఆలయం నిర్మాణం ప్రపంచంలోనే ఒక ప్రత్యేక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ దేవాలయం ఒక పెద్ద రాతి కొండను పైనుండి కిందికి చెక్కుతూ నిర్మించబడింది. సాధారణంగా ఆలయాలు రాళ్లను తీసుకువచ్చి ఒకదానిపై ఒకటి పేర్చడం ద్వారా నిర్మించబడతాయి. కానీ ఈ ఆలయ నిర్మాణం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. కొండను పైనుండి కిందికి చెక్కుంటూ అద్భుతమైన దేవాలయంగా మలిచే క్రమంలో సుమారు 2 నుండి 4 లక్షల టన్నుల రాళ్లు తొలగించి ఆలయాన్ని తీర్చిదిద్దారని చారిత్రక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కైలాసనాథ ఆలయం సుమారు 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆలయం మధ్యలో నంది మండపం ఉంది. నంది మండపం నుండి గర్భగృహానికి వెళ్లే రాతి వంతెన వాస్తుశిల్పానికి ఒక అద్భుత ఉదాహరణ. ప్రతి స్తంభం, ప్రతి మండపం శిల్పకళా వైభవంతో కలకలలాడుతోంది. కైలాసనాథ దేవాలయం గోడలు, పైకప్పులు, స్తంభాలు శిల్పకళతో నిండి ఉన్నాయి. గోడలపై రామాయణం, మహాభారతం, పురాణాల సన్నివేశాలు చెక్కబడ్డాయి. శివపార్వతుల వివాహం, శివతాండవం, రాక్షస సంహారం వంటి శిల్పాలు అపూర్వ ప్రతిభను చూపిస్తాయి. నంది మండపంలోని శిల్పాలు శివభక్తికి ప్రతీక. గోపురాలపై ఉన్న శిల్పకళా కౌశలం ఆ కాలపు నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని 8వ శతాబ్దంలో ఇంత భారీ నిర్మాణం చేయడం అనేది అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ భారతీయ శిల్పుల శాస్త్రీయ పద్ధతులు, గణిత విజ్ఞానం, వాస్తుశాస్త్రం ఆధారంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆలయం సమతుల్యత, కొలతల ఖచ్చితత్వం, శిల్పాల సమన్వయం ఆ కాలపు ఇంజనీరింగ్ ప్రతిభను నిరూపిస్తోంది. నిర్మాణం సమయంలో రాళ్లను కదిలించకుండానే చెక్కడం ద్వారా అసాధారణ నైపుణ్యం చూపించారు. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఒక శిలాశాస్త్ర గ్రంథం అని చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలిథిక్ దేవాలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సంపాదించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించి ఆశ్చర్యపోతారు. ఇది భారతీయుల ప్రతిభను, ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. కైలాసనాథ దేవాలయం కేవలం

0: ఒక ఆలయం కాదు, ఇది భారతీయుల ఆధ్యాత్మికత, శిల్పకళా ప్రతిభ, ఇంజనీరింగ్ నైపుణ్యంకు సజీవ సాక్ష్యం. రాతిని కరిగించి శిల్పాన్ని సృష్టించినట్టుగా శిల్పులు చూపిన నైపుణ్యం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. వేల సంవత్సరాల కిందట నిర్మించబడిన ఈరోజుకి కైలాసనాథ ఆలయం మన సంస్కృతిని, భక్తిని, ప్రతిభను సజీవంగా నిలిపి ఉంచుతోంది. అందుకే ఇది భారతీయ వారసత్వానికి నిత్య నూతనమైన ఆభరణం. భారత ప్రాచీన శిల్పులు సాధించిన ప్రతిభ అనేది కేవలం శిల్పకళకే పరిమితం కాలేదు. వారు రాతికి ప్రాణం పోసి చరిత్రను సజీవంగా నిలిపారు. వారి చేతి వృత్తి వల్లే ఈరోజు మనం వేల సంవత్సరాల కిందటి కళ, సంస్కృతి, జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ అద్భుత శిల్పకళను సంరక్షించడం, భవిష్యత్తు తరాలకు అందించడం మనందరి బాధ్యత.
1: విన్నారుగా, వేల ఏళ్ల క్రితం నిర్మించిన కైలాసనాథ ఆలయం నేటికి చెక్కు చెదరకుండా నాటి శిల్పుల కార్యదక్షతకు, అలాగే ఆనాటి ప్రజల భక్తి భావనలు, జీవన విధానాలను నేటి తరానికి కళ్ళకు కట్టిన కైలాసనాథ ఆలయానికి వందనాలు. కార్యక్రమంలో చివరిగా జీవితంలో కీలకమైన పాత్ర పోషించేది చెట్లు. చెట్లను కాపాడితే మనకు రక్ష, చెట్లను నరికితే మనకు శిక్ష. ఇది ప్రకృతి భావం. చెట్ల నుండి మనకు పూలు, పండ్లు, గాలి, నీడ వంటివి లభిస్తాయి. ఇలాంటి ప్రకృతి మీద పాట పాడడానికి మన ముందుకు రాబోతున్నారు స్మైలీ, అంజన, సంజన, శ్రావణి, చరిత, కార్తీకబాయ్, నిక్షిత. విందామా

0: మీరు ఇంతవరకు ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనంకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం ఉద్యోగవాణి.
4: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను సివిల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. మల్టీజోన్ 1లో 112, మల్టీజోన్ 2లో 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా ఏఎంఐఈ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

0: ఆబ్జెక్టివ్ రాత పరీక్ష, మెరిట్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 13 జూలై 2026. అదేవిధంగా 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ సాధించి ఉండాలి, లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ AMIలో అసోసియేట్ మెంబర్గా ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 జూలై 1 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం కూడా వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 15 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు MBBS లేదా MDS, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 17 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1979 ఖాళీలు. ఇందులో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్, అసిస్టెంట్ ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్, సబ్స్టేషన్ అప్రెంటిస్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, డొమెస్టిక్ సైన్స్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎలక్ట్రికల్ ఓవర్సీస్, ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. గరిష్టంగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలు 289 ఉన్నాయి. అభ్యర్థులు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ అర్హత కలిగి ఉండాలి. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధిత బ్యాచిలర్స్ డిగ్రీ, స్పెషల్ డిప్లొమా లేదా బీఈడితో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు RCI రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. మిగతా ఖాళీలకు ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు ఉద్యోగాన్ని బట్టి 27 నుండి 37 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులు

0: పై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్రమోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రిమండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4,399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4,398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన్ విశ్వాస్ ఆర్ జన్ భాగీదారీకి శక్తిక ప్రతీక.
0: ఈ సమావేశంలో 2,169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: 3 decisions were taken in today's cabinet meeting. 1 decision concerns the expansion of the Ahmedabad metro, while other 2 relate to Amravati, the new capital city being developed in Andhra Pradesh. The cabinet approved the Ahmedabad metro phase 2A corridor from Koteshwar road to the airport in Amravati. Several central government offices will be brought together in a single complex. 2 projects have been approved for this purpose, a residential complex and an office complex.
1: To residential complex or office complex.
0: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్రమోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిశానాయకే, పాపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ తదితరులు పీఎం మోదీ పరిపాలనా సంస్కరణలను, అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్దరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్రమోదీ నాయకత్వం, విజన్ జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ది పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4,399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ది చెందిన, స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని

0: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నేఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమిండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీరాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్దతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆదేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 3 రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కిం, తీరప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ సన్నద్దతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 56 సెకండ్లు. ఇప్పుడు విందాం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: పంట పొలాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డాక్టర్ పి ఎల్లయ్య.
1: పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మరి వివిధ రకాల పంటలు పండించడంలో అనుభవం కలిగినటువంటి రైతు, ముఖ్యంగా ఈ సంవత్సరం స్వీట్ కార్న్ అంటే మొక్కజొన్న వేసి మరి ఆ పంటను పండిస్తున్నటువంటి రైతు ఏకు కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కిసాన్ వాణి కార్యక్రమానికి ఆయనను పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్తే అండి. నమస్తే సార్.
1: ముఖ్యంగా మీకు ఎన్ని ఎకరాల భూమి?
2: నాకు 2 ఎకరాల భూమి ఉన్నాయి సార్.
1: రెండు ఎకరాలు ఉన్నాయి. ఈ 2 ఎకరాలలో ఏ పంటలను మీరు వేసుకున్నారు?
2: ఎకరం పొలం వేసిన సార్, వరి నాటిన. ఎకరం పెరడు వేసుకున్నా సార్.
1: ఎకరం పెరడు, అంటే ఈ పెరడు మొక్కజొన్న?
2: మొక్కజొన్న స్వీట్ కార్న్ వేసుకున్నా సార్ నేను.
1: మొక్కజొన్నలో స్వీట్ కార్న్. ఓకే. ఇప్పుడు మనకు సాధారణంగా ఇతర మన దేశవాళీ మొక్కజొన్నకు భిన్నంగా మీరు స్వీట్ కార్న్ వేశారు, మరి దీన్ని పండించేటువంటి పద్ధతి, దాని యొక్క విధానం గురించి ఇప్పుడు చెప్పండి మా ఆకాశవాణి శ్రోతలకు. ఎందుకంటే చాలా కాలం మరకి మనకు ఈ స్వీట్ కార్న్ ద్వారా మనం బజార్లో మార్కెట్లో చూస్తుంటాం. దీని ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమిటి, లాభాలు ఏంటి, వాటిని ఎట్లా సాగు చేయాలనేటువంటి విషయాన్ని చెప్పండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ మీరు ఇప్పటికీ వేశారా?
2: వేసినాం సార్. స్వీట్ కార్న్ ఆనాడు ఎకరం వేసినాం.
1: ఈ సంవత్సరం
2: వేసినాం.
1: దాన్ని వేసేటువంటి పద్ధతి గురించి చెప్పండి ముందుగా. ఎట్లా వేస్తే అంటే ఇప్పుడు ఎంతకాలం అయింది వేసి, లేకపోతే ఇప్పుడు కూడా వేసుకునే అవకాశం ఉందా?
2: ఇప్పుడు కూడా వేసుకునే అవకాశం ఉంది. అది ఎప్పటికీ వేసుకోవచ్చు సార్. నీరు ఉన్న ప్లేసులల్లా ఎప్పటికీ వేసుకోవచ్చు. అది జనవరిలో వేసుకోవచ్చు, ఫిబ్రవరిలో వేసుకోవచ్చు, చివరికి ఏప్రిల్ మేలో కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్కు పద్ధతి అంటే టైం అంటూ ఉండదు. అది నిర్విరామ పంట, ఎప్పటికి వేసుకోవచ్చు. మార్కెట్లకు ఎప్పటికీ పోతుంది ఆ పండు. మనకు అది కాయ కంకి కాగానే దీన్ని తీసుకుపోతారు సార్. వాళ్ళే వేస్తారు, వచ్చి టాటా ఇసులలో కానీ ట్రాలీలలో కానీ పట్టుకుపోయి రోడ్ల మీద చాలామంది వేసి అమ్ముకుంటారు. దానికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నది సార్ స్వీట్ కార్న్కు.
1: ఎట్లా పండించాలో చెప్పండి ముందుగా. మీరు ఎట్లా ఇప్పుడు వేశారు కాబట్టి నాటే పద్ధతి గురించి, దాన్ని ముందు భూమి దుక్కి చదును చేసుకునే విధానం కానుంచి మొదటి నుంచి.
2: స్వీట్ కార్ను ఇప్పుడు అది మన మామూలు మొక్క వేరే కంకి కన్నా ఇది కొంత దానికి భిన్నంగా ఉంటుంది సార్. స్వీట్ కార్న్ కంకి గింజ వేసే ముందు నాగలితో దున్నేటప్పుడు నాగలి ఎక్కువ లోతు తీయద్దు. మీదనే ఎక్కువ మినిమం 3 ఇంచుల లోతే ఉండాలి నాగలి దిగాలి. లేకపోతే చేతి ద్వారా కూడా స్వీట్ కార్న్ పెట్టుకోవచ్చు, చేతి ద్వారా కూడా పెట్టవచ్చు. అదే ఇందులో నాగడికి ఎగ్జాంపుల్ మన వేరే మొక్కజొన్నకు అయితే గడ్డ బల కొట్టాలి సార్. ఈ స్వీట్ కార్న్ కంకి గింజకు గడ్డ బల కొడితే ఆ కంకి అసలకే మొలవది ఆ గింజ. కాబట్టి 3 ఇంచుల లోతుల్లో మాత్రమే స్వీట్ కార్న్ గింజ పడాలి. అది పడ్డ తర్వాత ఒక 10 వారం వరకు స్వీట్ కార్న్ గింజ బయటికి వస్తుంది సార్, బయటికి మొలుస్తుంది. మొలిచిన తప్పించి గడ్డి మంది గిర ఎక్కువ కొట్టద్దు. ఆ స్వీట్ కార్న్ అంతా బయట తర్వాత మందు గిట్లా పిచ్చుకారు చేయడానికి వస్తే ఫస్ట్లా బారగాడు మందు కొట్టాలి, ఆయన పురుగు వచ్చి ఆశపడకుండా. అది 2 సార్లు కొట్టాలి. 2 సార్లు కొట్టినాక ఇక సేమ్ మన పిండి వేసినట్టే డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ వేసుకుంటూ ఉండాలి.
1: అంటే ఇప్పుడు దుక్కి చదును చేసుకునే సమయంలో దాంట్లో ఏమైనా సేంద్రియ ఎరువులు కానీ ఇతర ఎరువులు కానీ వాడాల్సినటువంటి అవకాశం ఉంటుంది?
2: ఉంటుంది సార్. మనం దుక్కి చదువు చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం గింజ వేసేటప్పుడు మాత్రం స్వీట్ కార్న్ గింజ పెట్టేటప్పుడు డిఏపి వేసుకోవాలి సార్. డిఏపి వేసుకొని గింజ వేసుకుంటే మొక్కకు గట్టిదనం అవుతుంది, బలం ఉంటుంది.
1: అంటే సేంద్రియ ఎరువులు వాడాలా లేకపోతే రసాయనిక ఎరువులా?
2: రసాయనిక ఎరువులే వాడాలి. అవే సేంద్రియం కన్నా రసాయనిక ఎరువులే వాడాలి సార్. వాడితేనే కొంచెం మొక్క గట్టితనం ఉంటుంది, కంకి కూడా గట్టిగా ఉంటుంది సార్, పెద్దగా ఉంటుంది కంకి.
1: అది సాధారణంగా ఇవి స్వీట్ కార్న్ గట్టిగా ఉండవు కదా మన దేశవాళీలాగా?
2: తినడానికి ఉంటుంది సార్ స్వీట్ కార్న్ ఎక్కువ. తినడానికి పిల్లలు రోడ్ల మీద తింటారు కదా చాలా మంది, ఇప్పుడు మొత్తం రోడ్ల మీద అమ్ముతాం సార్ స్వీట్ కార్న్ ఎక్కువ. గింజతో ఏం లేదు, తిండి కోసమే పోతాం. దీనికి ఇది ఆరోగ్యానికి కూడా మంచి ఫుడ్ సార్ స్వీట్ కార్న్, చాలా మంచి ఫుడ్ కాబట్టి చాలా మంది కొనుక్కొని తింటున్నారు వీటిని.
1: అంటే ఇప్పుడు సాధారణ మొక్కజొన్నకు ఈ స్వీట్ కార్న్కు ఏ విధమైన డిఫరెన్స్ అంటే ఉంటుంది?
2: స్వీట్ కార్న్ అనేది 100 రోజుల పంటే సార్. మొక్క అది మొక్క సాధారణ వేరే మొక్కజొన్న మాత్రం అది 4 నెలల పంట సార్. కాబట్టి 100 రోజుల పంట ఇది మంచి పంట, తొందరగా చేతికత్తది, వచ్చింది వచ్చినట్టే తీసి మనం మార్కెట్ పంచుకోవచ్చు. అదే ఆ పంట అయితే దాన్ని కొయ్యాలి, మొక్కజొన్న పట్టాలి, దాన్ని మార్కెట్ కొట్టాలి. అది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇది పచ్చి కంకినే తీసుకుపోయి మన మార్కెట్లో పోతే డైరెక్ట్ అమ్ముకొని చేతికి డబ్బు వస్తుంది, రైతుకు గిట్టుబాటు జరగలుగుతుంది సార్. అదైతే కోసి మళ్ళీ మిషన్ లేచి పట్టి బెండ్లు వేరు చేసి అది చేసి తీసుకుపోయి మార్కెట్ అమ్మాలి. దాని కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇది డైరెక్ట్ పచ్చి కంకినే అమ్ముదాం కాబట్టి

0: పచ్చికాయ అమ్మడం వల్ల రైతు కూడా కొంత గిట్టుబాటు జరుగుతుంది, పంట కాలం కూడా తగ్గుతుంది.
1: సాధారణంగా ఎట్లా ఇది లాభదాయకమో చెప్పండి. ముఖ్యంగా సాధారణ కంకి మొక్కజొన్నకు అలాగే ఈ స్వీట్ కార్న్కి ఏ విధంగా రైతుకు లాభదాయకం చేకూరుతుందో దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఇతర పంటలకు భిన్నంగా స్వీట్ కార్న్ పండించడం అనేది మనకు సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంది.
0: పోయిన సంవత్సరం ఎకరం మామూలు మొక్కజొన్న వేసిన సార్, అది మొత్తం లాస్ట్ స్టేజ్కి వచ్చి మార్కెట్ పోయే వరకు నాకు 40,000 వచ్చినాయి. అంతకు ముందు సంవత్సరం మళ్ళీ స్వీట్ కార్న్ వేసిన ఒక ఎకరానికి నాకు 100,000 రూపాయలు వచ్చినాయి సార్. కాబట్టి నాకు ఆ స్వీట్ కార్న్ మీదనే కొంచెం అలకడి పంట 10 రూపాయలు ఆదాయం ఉన్నది, రైతు గిట్టుబాటు ఉన్నది. కాబట్టి ఆ స్వీట్ కార్న్ వైపే మొగ్గు చూపిన సార్.
2: ఎక్కువ స్వీట్ కార్న్ అయితేనే
0: బెనిఫిట్ వస్తుంది, రైతుకు లాభం జరుగుతుంది. మళ్ళీ దాన్ని నిర్విరామ పంట ఎప్పటికైనా వేసుకోవచ్చు. వేరే మొక్కజొన్న మామూలు సాధారణ మొక్కజొన్నను జనవరి ఫిబ్రవరిలో వేస్తే అప్పుడు ఎండకు సరిగా కాయదు. అదే స్వీట్ కార్న్ ఎండ మే కాదు జూన్ లేసినా కూడా కాస్తుంది సార్.
1: దీనికి మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రోగాలు వచ్చేకుండా అవకాశం ఉంటుంది చెప్పండి.
0: ఇక రోగం వచ్చినప్పుడు మందులు కొట్టుకోవాలి సార్ కంపల్సరీ.
2: వచ్చే అవకాశం ఉంటుంది
0: ఆ రోగాన్ని బట్టి సార్. ఆ కంకి ఆ స్టేజ్ ఎట్లున్నది, అది ఏ స్టేజ్ ఉన్నది, అదికి ఏ పురుగు వస్తుంది, ఆ పురుగును బట్టి మనం అగ్రికల్చర్ వాళ్ళని అడిగి, అది ఉంటారు వాళ్ళు పెస్టిసైడ్స్ వాళ్ళని అడిగి మందులు తెచ్చి కొడతాం సార్.
1: అంటే మీరు గమనించింది సాధారణంగా ఈ సాధారణ కంకికున్ను ఈ స్వీట్ కార్న్కి రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి చీడపీడలు ఆశిస్తాయా లేకపోతే ఎట్లా ఉంటుంది?
0: ఆ రెండు సేమే సార్,
2: సేమే
0: పీడలు, సేమ్ అలా గుళికలు వేసేది బారగాడడం. అంటే లోపల అది దాన్ని ఉంటుంది కదా, ఇండులో అది లోపల వేయాలి సార్. అది దాన్ని మొగిళ్ళల్లో వేసే మంది ఎత్తాం సార్. అలా మొగిళ్ళల్లో సుక్కేసుకున్న పోతే అయ్యే ఆ మామూలు పెరడుకు అంతే ఉంటుంది, ఈ స్వీట్ కార్న్ పెరడుకు వేసేది కూడా అంతే ఉంటుంది సార్.
1: ఎరువులు సాధారణంగా ఎప్పుడెప్పుడు వేయాలి? మరి
0: ఎరువులు ఫస్ట్ వేసేటప్పుడు డిఏపి, తర్వాత నెల రోజుల తర్వాత యూరియా పొటాషు, తర్వాత మళ్ళీ ఒకసారి యూరియా పొటాష్ వేస్తే సరిపోతుంది సార్. 3 సార్లు సరిపోతుంది, అంతగానే కోసం.
1: ఆ ఎరువులు కాకుండా ఇంకేమైనా పెండ ఎరువు ఇట్లాంటివి
0: ఇక వేస్తారు కానీ మనం ఎక్కువైతే అది వేయం సార్. ఇక మనకి రసాయనిక ఎరువులే ఎక్కువ వాడతాం.
2: రసాయనిక ఎరువులే ఎక్కువ వాడతాం.
0: ఇక సేంద్రియ ఎరువులు అంటే మనకి లేవు. మనకు
1: ఇప్పుడు ఏ దశలో ఉంది మరి మీ ఈ మొక్కజొన్న?
0: నా పెరడు ఇప్పుడు నెల వేసి నెల అవుతుంది సార్. ఇంకా మామూలు స్టేజ్లో ఇంకా 2 నెలల టైం కావాలి సార్ నా పెరడు కంకి రావాలంటే.
1: అంటే ఈ సమయంలో మరి దీంట్లో కలుపు తీత లాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది?
0: కలుపు తీత చేయాలి సార్.
2: ఎన్ని రోజులకు చేయాలి?
0: 20 రోజుల తర్వాత. అంటే కలుపు తీత గడ్డి మందు కొట్టినా పర్వాలేదు సార్.
2: గడ్డి మందు కొడితే మరి పూర్తిగా గడ్డి నశించిపోతుంది?
0: పూర్తిగా గడ్డి నశించిపోతుంది, పెరడు కూడా ఏం కాదు సార్. గడ్డి మంది కలుపు తీత అంటే లేబర్ సమస్యలు ఎక్కువైనాయి. 200-250-300 రూపాయలు అంటారు. ఎకరం కలిపేయాలంటే 5,000-10,000 అవుతుంది. గడ్డి మంది 1,000 రూపాయలు తెచ్చి కొడితే గడ్డి మొత్తం వస్తుంది, పెరడు కూడా మంచిగా ఉంటుంది సార్. మనకు రైతుకు సేఫ్ అవుతుంది, గడ్డి మొత్తం చచ్చిపోతుంది.
1: అంటే ఈ పీచు దశలో మరి ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు పీచు దశలోనే ఉందా?
0: పీచు దశలో రాలేదు సార్. ఇంకా 1 మంత్ అయితే పీచు దశ వస్తుంది సార్. ఇప్పుడు 5 అని వేసి ఇంకొక నెల వరకు పీచు దశకు వస్తుంది. ఆ పీచు నుంచి నెల వరకు మొత్తం క్లోజ్ అప్ అవుతుంది. 90 డేస్ 100 డేస్
2: 90 డేస్లో
0: 90 నుంచి 100 డేస్ 90 నుంచి 100 డేస్లో స్వీట్ కార్న్ కంకి మొత్తం మార్కెట్కి వెళ్ళిపోతుంది సార్. అంతే.
1: అంటే ఇక్కడ లోకల్గానే వాటిని విక్రయిస్తారా లేకపోతే?
0: లోకల్లో పంపిస్తా. ఎవరైనా కావాలంటే బయట వరంగల్ కానీ ఇట్లా పసరా ఎటున్నా తాడువై మంగపేటకి ఎక్కువ నుంచి బాగా ఎక్స్పోర్ట్ అయితే సార్. ఇంకొంచెం పంపిస్తాం.
1: అంటే వరంగల్కు పంపిస్తారు?
0: వరంగల్ కూడా పంపిస్తాం సార్.
1: మార్కెట్కే
0: అట్లా.
1: అంటే సాధారణంగా ఎంత నీటి సౌకర్యాన్ని కల్పించాలి వీటికి? మరి ఇప్పుడు అది మంచిగా ఏపుగా పెరిగి గింజ మంచిగా మనకు టేస్ట్గా మనకు రుచిగా రావాలంటే
0: మనకు కంకి ఆ పెరడు యొక్క గుణం తెలుస్తుంది. పెరడు వల్లినప్పుడు కానీ ఆ టైంలో నీళ్లు కట్టడం వల్ల కంకి ఏపుగా పెరుగుతుంది సార్. అది పెరడు వల్లిన స్టేజ్లో నీళ్లు కడితేనే ఆ కంకి ఏపుగా పెరుగుతుంది. ఎప్పటి నీళ్లు కట్టడం వల్ల కూడా కంకి ఎక్కువ పెరగదు. నువ్వు టైంకు కట్టకపోతే కూడా కంకి ఎక్కువ ఉండదు, చిన్నగా ఉంటుంది కంకి.
1: అంటే సాధారణంగా మనం ఎప్పుడెప్పుడు నీటి సౌకర్యం కల్పించాలి? వారానికి ఒకసారి అలా ఇతర ఆ మొక్కజొన్నకు దీనికి
2: తేడా ఏంటి?
0: వారానికి ఒకసారి ఇవ్వాలి సార్. వారానికి ఒకసారి 15-20 రోజులకు ఒకసారి కట్టాలి సార్.
2: 15-20 రోజులకు ఒకసారి.
0: ఎండాకాలం అయితే 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి కట్టాలి.
2: దగ్గర దగ్గర
0: కట్టాలి. ఇప్పుడు ఎందుకంటే ఇట్లా తేమ శాతం ఎక్కువ ఉంటుంది కదా భూమిలో తేమ శాతం ఉంటుంది కాబట్టి 5 రోజులు ఎక్కువ అయినా కూడా ఏం కాదు. ఎండాకాలం అయితే భూమిలో గ్రౌండ్లో వాటర్ కిందికి పోతాయి కాబట్టి కొత్త 10 రోజులకు ఒకసారి కట్టడం వల్ల మొక్కకు బలం ఉంటుంది, గట్టిగా ఉంటుంది.
1: అంటే ఇది గింజ మంచిగా రుచికరంగా వచ్చేలా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగానైతే మనకు మంచిగా గింజ వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది?
0: లాస్ట్ స్టేజ్లో పీచు స్టేజ్లో మంచి పిండేసి ఇంత వాటర్ కరెక్ట్ టైం కడితే కంకి ఏపుగా పెరిగి పెద్దగా ఉంటుంది సార్. దాంతోపాటుగా గింజ కూడా రుచి వస్తుంది. అంతే. దాంట్లో చేసేది అయితే గది ఒకటే సార్, వాటరు పిండి పొటాషియం యూరియా
2: పొటాషియం యూరియా
0: కంకి గట్టి పక్వానికి వచ్చి గట్టిగా ఉంటుంది సార్.
1: మరి ఇతర

0: పంటకును ఈ పంటకు మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సు ఏ విధంగా మనం గమనించవచ్చు లాభదాయకమని? ఎందుకంటే చాలామంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇట్లా పండిస్తున్నారు కాబట్టి, మళ్ళీ ఇది ఏ సమయంలోనైనా వేసుకునే పంట కాబట్టి ఈ రెండింటికి మధ్య ఏ విధమైన తేడాలు ఉంటాయి, లాభంలో ఏ విధంగా లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుందో చెప్పండి.
1: దీనికి దానికి తేడా ఒకటే సార్, దానితో రిస్క్. ఎందుకంటే మామూలు మొక్కజొన్నకి ఏంటంటే అది 120 డేస్ పంట, అది మళ్ళీ మిషన్ కోశాలో మళ్ళీ మార్కెట్ పట్టాలి. ఇది డైరెక్ట్ 90 డేస్ నుంచి 100 డేస్ పంట డైరెక్ట్ మార్కెట్కి పచ్చకంకే పంపుతాం సార్. ఇది ఎండు కంకు ఉండదు, డైరెక్ట్ పంచకంగానే మార్కెట్ కొడతాం. కాబట్టి రైతుకు సేఫ్ ఉంటుంది. 10 డేస్ 20 డేస్ సేఫ్ అవడం వల్ల భూమి సారవంతం అవుతుంది, మళ్ళీ వేరే పంటకు అనుకున్నాం ఉంటుంది. అది అట్లా కాదు కదా, మినిమం 120 డేస్ కావాలి అది మార్కెట్ కాదు. ఒకవేళ మిషన్లు రాకపోతే, హార్వెస్టర్లు అంటే రాకపోతే చేత కొయ్యాలి, మళ్ళీ వేరే మిషన్లు వేయాలి, మళ్ళీ జొన్లు పట్టాలి, పట్టుకుపోయి మార్కెట్కి వేయాలి. అది ఏందక్క 120 అన్న కాడ 150 డేస్ పడుతుంది ఒక పంట. కాబట్టి అది సంవత్సరం 2 పంటలకే అనుకూలం ఉంటుంది. ఇది సంవత్సరానికి 60 రోజులల్లో 100 రోజులు వేసుకున్న కూడా ఇంకొక 60 రోజులల్లో వల్ల రైతు వేరే అంటే దాన్ని సేంద్రియం చేసుకో, భూమిని సారవంతం చేసుకుంటాడు. కాబట్టి 3 పంటలు మాత్రం అనుకూలంగా పండుతుంది సార్ ఈ స్వీట్ కార్న్. ఆ మామూలు పెరడు మాత్రం 3 పంటలకు అనుకూలంగా ఉండదు. అట్లా
0: అంటే సాధారణంగా ఒక ఎకరంలో ఎన్ని కంకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఆ కంకుల ద్వారా మరి ఒక్కొక్క దానికి 10 రూపాయలు చొప్పున అంటే ఎంత బెనిఫిట్ మీరు ఆశించే అవకాశం ఉన్నది?
1: మినిమం అంటే 1 లక్ష రూపాయల ఆదాయం అయితే వస్తుంది సార్, నాకైతే గుర్తులేదు. ఎకరా 1 లక్ష రూపాయల ఆదాయం అంటే ఖచ్చితంగా వస్తుంది. 1 లక్ష రూపాయలు కంకులు అన్నీ అమ్మేసరికి 1 లక్ష రూపాయలు అయితే గ్యారంటీ వస్తుంది సార్. అందులోకి 20,000 పెట్టుబడి పోయినా రైతుకు 60,000 70,000 దాకా ఖచ్చితంగా ఉంటుంది సార్.
0: ఇక్కడ ఆ పంటతో మొక్కజొన్నతో పోలిస్తే మరి ఇది ఈ విధంగా లాభదాయకమైన
1: చాలా లాభదాయకం కాబట్టి నేను ఆ కంకి వేసి నేను నష్టపోయినా ఈ కంకి ద్వారా నాకు ఒకసారి లాభం జరిగింది కాబట్టి ఈ స్వీట్ కార్న్ పండియాలని అనుకునే నాకున్న ఎకరంలో స్వీట్ కార్న్ పండిస్తాను సార్.
0: చాలా సంతోషం. మరి ఇతర సాంప్రదాయ మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా మరి స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేస్తూ మరి అధిక లాభాలు పండించేటువంటి అవకాశం ఉందని, ఈ స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేసే విధానం గురించి చాలా చక్కగా సమాచారాన్ని వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కుమారస్వామి గారు నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.
2: మీరు ఇంతవరకు స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డాక్టర్ పి ఎల్లయ్య. ఇప్పుడు విందాం శ్రీగంధం సాగులో అనుభవాలు పరకాల మండలం నాగారం గ్రామ రైతు పసుల ఆదినారాయణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డాక్టర్ పి ఎల్లయ్య.
3: ఈరోజు పరకాల మండలం నాగారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో శ్రీగంధం సాగు చేసే రైతు పసుల ఆదినారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈ శ్రీగంధం సాగు చేయడం ఎట్లా, అట్లాగే దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి రైతులకి, మరి రెగ్యులర్గా ఏ విధమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి పరిస్థితులలో మాత్రమే దీనికి ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని అతను చెప్తున్నాడు. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఈ ఆదినారాయణను పరిచయం చేసుకొని తన యొక్క అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆదినారాయణ గారు.
4: నమస్కారం అండి.
3: చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది?
4: నాకు 3 ఎకరాల భూమి ఉందండి, అందులోనే పంట సాగు చేస్తున్నాను. ఒక ఎకరము
3: అంటే ఇది ఏ రకమైనటువంటి భూమి?
4: మా సైడ్ చిలకంటారండి, చిలక భూమి మాది.
3: నల్లరేగడా
4: చిలక అంటే మామూలుగా ఇసుక నెల అంటారు, ఇసుక మట్టితో దుబ్బ భూమి.
3: ఓకే, మరి ఈ భూమిలో మీరు ఏ ఏ రకాలైనటువంటి పంటలను సాగు చేస్తున్నారు?
4: ప్రస్తుతము ఇప్పుడు ఏ రకమైన పంట సాగు చేయట్లేదు. ఇంతకు 10 సంవత్సరాలకు ముందు మేము పల్లీలు, నువ్వులు, పెసళ్ళు, పత్తి, మిర్చి, వరి ధాన్యాలు ఇవన్నీ పంటలు పండించేవాళ్ళము. తర్వాత పంటలు అందరూ ఒకే రకమైన పంటలు వేయడం వల్ల మేము దానిలో సరైన గిట్టుబాటు ధర రాక, సరైన పంట మాకు ఆదాయం రాక ఉండేది. తర్వాత ఆలోచించి ఒక వ్యక్తిని సంప్రదించగా అతను చెప్పిన దాని ప్రకారంగా మేము ఫస్ట్ గంధం తోట పెట్టాలి. గంధం తోట పెడితే మంచి ఇది ఉంటుంది. 2003లో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది చెట్లు పెట్టుకోవడానికి. శ్రీగంధం కానీ ఎర్రచందనం కానీ అంతరించిపోతుంది, అంత దొంగల బెదరబెడద ఉంది అంటే మాకు చెప్పడం వల్ల, అతను చెప్పడం వల్ల మేము ఈ శ్రీగంధం ఎర్రచందనం పెట్టిన. ఒక ఫ్రెండ్ ఉండే శ్రీనివాసరెడ్డి అని, ఈ గంభీరావుపేట కామారెడ్డి దగ్గర ఉండే అతను చెప్పడం వల్ల నేను ఇవి
3: అంటే అతని

0: యొక్క సలహా మేరకు అతను కూడా ఈ శ్రీగంధం సాగు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అతని యొక్క సలహా మీద ఈ శ్రీగంధం పెట్టారు. అంటే ఇది 10 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు వయసు.
1: ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు అవుతుంది. ఇంతకు ముందు సార్ మేము ఏం
0: చేయాలి, ఈ 10 సంవత్సరాల క్రితం మీరు ఇతర సాధారణ పంటలు పండించేవారు.
1: అవునండి అవునండి అవును.
0: కానీ తర్వాత దీని యొక్క విశిష్టత అలాగే లాభదాయకం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను తెలుసుకొని ఇప్పుడేమో శ్రీగంధం సాగు చేస్తున్నారు.
1: అవును సార్.
0: రైట్. అయితే ఎన్ని ఎకరాలలో దీన్ని పెట్టారు?
1: ప్రస్తుతం 2 ఎకరాలలో పెట్టాను సార్. ఇది ఎకరానికి వచ్చేసి ఈ చెట్లు 150 నుండి 200 మొక్కల వరకు పడతాయి సార్. ఇవి 2 ఎకరాలంటే దాదాపు నేను 350 మొక్క పెట్టాను సార్. కొన్ని అటు ఇటు పోను టేకు మొక్కలు ఉండడం వల్ల ఆరు చుట్టూ బార్డర్లో టేకు మొక్కలు పెట్టాను. టేకు మొక్కలు పెట్టిన తర్వాత ఆ మధ్యలో మొత్తం అంతా శ్రీగంధం చెట్లు పెట్టడం జరిగింది. శ్రీగంధం చెట్లు ఒకటే కాదండి, దానికి సరిపడ ఈ సపోర్ట్ ప్లాంట్స్ ఉంటాయి, హోస్ట్ ప్లాంట్స్ అని ఉంటాయి. అవి నేను వేప, సరుగుడు, ఇవేంటి అవిషే అక్కడొకటి పెట్టడం వల్ల చెట్లు బాగా వస్తాయని, అవి సపోర్ట్ ఆ చెట్టు కూడా సపోర్ట్ చెట్టు ఉండడం వల్లే చెట్టు ఎదుగుతుంది సార్. అది అట్లా అది పెట్టి ఇప్పుడు వాటిని ఇప్పుడు దగ్గర ఇప్పుడు అవి ఎదగబట్టి 6 సంవత్సరాలు అవుతుంది సార్. అది
0: ఇప్పుడు మనకు మీ పంట పొలాన్ని గమనించినట్లయితే ఇక్కడ టేకు చెట్లు కనిపిస్తున్నాయి, ఈ శ్రీగంధంతో పాటు మరొక రకమైనటువంటి చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవేంటి
1: ఇవి సార్? ఇవి టేకు
0: సపోర్ట్గా
1: ఉన్నాయి. ఈ చెట్టు, ఈ శ్రీగంధం చెట్టు బ్రతకాలంటే ఈ చెట్టు స్వతహాగా బ్రతికే చెట్టు కదా సార్. ఇది ఇది ఒక చెట్టు పైన ఆధారపడి బ్రతికే చెట్టు అనమాట. హోస్ట్ దీనికి తప్పకుండా ఒక హోస్ట్ ప్లాంట్ కావాలి. అంటే ఏదైనా ఒక మొక్క, పళ్ళ చెట్టు కావచ్చు, ఇంకా వేరే చెట్లు కావచ్చు. అంటే దీనికి సరి అయిన మొక్క ఏంటంటే అందరు పెట్టేది అంటే సర్వి, వేప, అంటే కరంజీ, కరంజీ అంటారు హిందీలో, హిందీలో కరంజీ. ఈ చెట్లు బాగా ఈ హోస్ట్ ప్లాంట్గా ఈ చెట్టుకు బాగా పనిచేస్తాయి సార్. అయితే నేను
0: సపోర్టింగ్గా
1: దీనికి సపోర్ట్గా ఆ చెట్టు ఉండడం వల్లే 40-60% దాని నుంచే ఆ దానికే వచ్చిన పోషకాలను దాని ఏరుకు దీని యొక్క ఏరు పోయి గుచ్చుకొని దానిలో ఉండే పోషకాలు తీసుకొని ఇది బ్రతుకుతుంది సార్. ఇది స్వతహాగా బ్రతికే చెట్టు కాదు ఇది.
0: సరే, మరి ఇప్పుడు దీన్ని సాగు చేసే విధానం గురించి చెప్పండి. మీరు అది 6 సంవత్సరాలుగా ఈ శ్రీగంధం సాగు చేస్తున్నారు కదా, దీన్ని సాగు చేసే విధానం అలాగే ఇక్కడ మరి డీకాంపోస్ట్ తయారు చేసే మిషన్ కూడా మీ దగ్గర ఉన్నట్టున్నది, మరి చక్కగా ఉంది ఇక్కడ, మంచి వాతావరణం ఉన్నది ఈ చెట్లల్లో, ఏంటి ఇది ఎట్లా శ్రీగంధం సాగు చేయడంలో మీకు అనుభవం ఉన్నదో చెప్పండి
1: సార్. ఫస్ట్ నేను గంధం మొక్కలు పెట్టమంటే నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్ చెట్టు చెప్పడం వల్ల శ్రీగంధం కాకుండా ఎర్రచందనం తీసుకొచ్చి పెట్టాను సార్. అయితే ఎర్రచందనం కూడా ఎందుకు పెట్టానంటే చెప్తే ఏదైనా గంధమే కదా, మరి శ్రీగంధం అయితేనో దానికి సపోర్ట్ హోస్ట్ ప్లాంట్ ఉండాలి. ఈ దీనికైతే ఎర్రచందనానికి అయితే హోస్ట్ ప్లాంట్ అవసరం లేదు, బాగా ఉంటే అంటే సరే అని తీసుకొచ్చి పెట్టాను. పెట్టిన తర్వాత 2018లో ఈ వీటికి సంబంధించి దూలపల్లి, హైదరాబాద్లో ఉండే దూలపల్లి ఫారెస్ట్ ఆఫీస్లో ఎర్రచందనానికి శ్రీగంధానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నామంటే మా ఒక ఫ్రెండ్ సుశీల్ రెడ్డి అని అతను చెప్పడం వల్ల మేము అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాం సార్. అక్కడ అయితే వీటికి ఎర్రచందనానికి మార్కెటింగ్ లేదు. ఇవి దాదాపు ఒకవేళ ఉన్నా కానీ ఇవి 10 వాటికి అంటే కొనేవాడేవాడు చైనా వాడే కొంటాడు. వీటికి ఇవి 70 సంవత్సరాలకు క్రాప్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు రాదు అది. ఒకవేళ రావాలంటే అది శేషాచలం కొండలనే వస్తుంది. ఇప్పుడు దీనికి మార్కెటింగ్ కూడా లేదు కాబట్టి దీన్ని పెట్టడం వల్ల మీకు నష్టం జరుగుతుంది తప్ప లాభం ఉండదు. శ్రీగంధం పెట్టుకోండి, శ్రీగంధం పెట్టుకుంటే మంచి లాభదాయకం ఉంటుంది. పిల్లల పెళ్ళకి కానీ, పిల్లల భవిష్యత్తు చదువులకు కానీ మంచిగా అవసరానికి వస్తుంది. అలాగే ఇక్కడే మన నల్లగొండలో ఇస్తారం రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను 18 చెట్లు పెట్టడం వల్లనే 36 లక్షలు వచ్చినాయి, మీరే వినండి అని అప్పుడే మాకు వినిపించాడు అతనితో. మేము అతని మాటలు వినడం వల్ల మేము ఇన్స్పైర్ అయ్యి అప్పుడు చెట్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది సార్. అవి శ్రీగంధం చెట్లు మామూలుగా నేను 10 ఫీట్ల కోటి చెట్లు పెట్టుకుంటూ పోయాను సార్. నేను అట్లా పెట్టడం వల్ల చెట్టుకు మళ్ళీ ఎడమ అది ఆటో ట్రాక్టర్ ఇట్లా నడవడానికి ఇబ్బంది అయ్యేది. అందువల్ల ఒక మధ్యలో ఒక చెట్టు ఒక లైన్ తీసేసాను. అట్లా అక్కడ ఒక లైన్ తీసేస్తే ఇప్పుడు 15 ఫీట్లకు ఒకటి ఒక లైన్, 15 ఫీట్లకు అది వెడల్పులు వచ్చేసి 15 ఫీట్లు, పొడవులు వచ్చేసి 12 ఫీట్లకు ఒక మొక్క, 17 ఫీట్లకు ఒక మొక్క పెట్టాను సార్. మధ్యలో 12 ఫీట్ల మధ్యలో ఒక సపోర్ట్ ప్లాంట్ పెట్టాను సార్, సర్వీ మొక్క పెట్టాను సార్. అది ఇప్పటికి వచ్చేసి 6 సంవత్సరాలు అయింది సార్. వేరే వాళ్ళు చెప్పేదాన్ని పెట్టిందంటే దీనికి మార్కెటింగ్ బాగానే ఉంటుంది. అన్ని దేశాల్లోకి వెళ్ళా, ప్రపంచ దేశాలకి వెళ్ళా, మన ఇండియాలో ఉండే పండిన పంటకు మంచి విలువ ఉన్నది కాబట్టి ఇది పెట్టండి. మంచి ఇప్పుడు 2003లో చూసుకున్నట్లయితే 6000 రూపాయలు ఉందంట సార్. 2015లో అతను ఇస్తారం రెడ్డి అమ్మినప్పుడు ఒక కిలో చావకు 6000 రూపాయలు ఉన్నదని చెప్పాడు. 6500 రూపాయలు ఉందని చెప్పారు.
0: అంటే ఇది చావక

0: మారిన తర్వాతనే దీనికి కోత తీస్తారు.
1: అవును సార్, ఇప్పుడు రాదు అది. ఇది దగ్గర దగ్గర 7-9 సంవత్సరాల వరకు కూడా ఇది చావకు రాస్తారు చెట్టు. 7-9 సంవత్సరాలు
0: మరి చావకు
1: 9 నుంచి 10 సంవత్సరాల తర్వాతనే చావ స్టార్ట్ చేస్తారు. చావ మన తెలంగాణలో చాగ అంటారు. 15 సంవత్సరాల తర్వాత చావ స్టార్ట్ అయింది. 15 సంవత్సరాలు లోపల ఉన్న భాగం 10 నుంచి 15 సంవత్సరాలు. మీది వచ్చేసి పొట్టు వచ్చేసి బార్క్ బోర్ అంటారు సార్, లోపల సాఫ్ట్ బోరరు, లోపల ఇంకా సాఫ్ట్ వుడ్ ఇంకా పైన ఉండదేమో హార్డ్ వుడ్ అంటారు సార్, అది దాన్ని చావ అంటారు.
0: లోపల ఉన్న భాగం ఉపయోగంలో ఉంటుంది, అలాగే పైన ఉన్న భాగం కూడా ఉపయోగంలోకి వస్తుంది. మరి
1: అవును సార్,
0: ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు?
1: దీన్ని సార్ దీన్ని మరి ఈ సెంట్లకు కానీ దీని యొక్క ఆయిల్ క్యాన్సర్కు కూడా పనిచేస్తుంది అంట సార్.
0: అంటే మెడిసిన్
1: ఉపయోగపడుతుంది. సోప్స్ కానీ దైవ కంకార్యాలకు కానీ ఇవన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది సార్. ఇది దీన్నే ముఖ్యంగా అందరూ వాడుతున్నారు. అసలు ఇది చాలా తక్కువ ఉంది సార్ ప్రపంచంలోకి వెళ్ళా, ఇది ఉత్పత్తి చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి విలువ అనేది బాగా పెరిగింది. అట్లా
0: అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది, ఇంకా ఎన్ని సంవత్సరాలకు దీన్ని కోసే అవకాశం ఉంటుంది?
1: నేను ఇప్పుడు 6 సంవత్సరాలు అంటే ఇంకొక 9 సంవత్సరాల వరకు క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అంటే మనకు వచ్చేది 9-10 సంవత్సరాల తర్వాత అది షావ స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు. ఈ అప్పటి వరకు ఇది చెట్టు ఎందుకు పనిచేయాలి, దాన్ని పెంచుకోవాలి మనం. ఇప్పుడు మీరు తమరన్నట్టుగా ఏదో డీకంపోస్ట్ ఏమో పెట్టారన్నారు కదా,
0: ఎరువు కనిపిస్తుంది కదా
1: సార్, అది ఏంటంటే డ్రమ్లో 200 లీటర్ల డ్రమ్లో
0: ఏ ఎరువులను వీటికి వాడుతుంటారు రెగ్యులర్ గా వాడుతూ?
1: శరత్చంద్రను ఎవరు అతను నుండి WSD వేస్ట్ డీకంపోజర్ ఇది తయారు చేస్తారు సార. దాన్ని తీసుకుని వచ్చి నేను ఒక ఈ డ్రమ్ము నిండా వాటర్ పట్టి ఇందులో బెల్లం 1-3 కిలోల బెల్లం వేసి దీన్ని ఈ వేస్ట్ డీకంపోజర్ వేసేసి లిక్విడ్ సార్ ఇది వేసి కలిపేసి ఒక 10-8 రోజుల తర్వాత అప్పుడు మనకు మంచి సువాసనతో కూడిన కంపోస్ట్ తయారవుతుంది సార్. ఇది 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా ఇస్తాను సార్. దీనికి ఇది చేయడం వల్ల చెట్లు కూడా మంచి గ్రోతింగ్ వస్తుంది సార్. ఇది ఎలాంటి కీటకనాశిని కూడా ఆశించడం లేదు సార్, మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాయి చెట్లు. వేరే కూడా వీటికి యూరియా కానీ DAP కానీ వేయడం లేదు సార్. ఇదే ఇస్తున్నాను చెట్లు కూడా బాగా.
0: ఏ రకమైనటువంటి ఎరువులు చేపట్టద్దాం?
1: ఏ రకమైనటువంటి ఎరువులు కూడా వేయట్లేదు సార్,
0: ఖర్చు కూడా లేదు ఇప్పుడు.
1: ఏ ఖర్చు కూడా లేదు, ఒకటి వస్తుంది సార్, స్టంబోర్ అని ఒకటి వస్తుంది. ఆ చెట్టుకు హోల్ చేసేసి అది దాంట్లో ఉండే చావను తింటా ఉంటుంది అన్నట్టు. అది ఎక్కడైతే దాన్ని చెట్టు మొదట పిప్పు పడుతుందో దాన్ని గమనించి మనం ఇంజెక్షన్ ద్వారా మన ఇది క్లోరోపైర్పాస్ మెడిసిన్ 1 లీటర్ నీటికి 200 గ్రాములు 2 ml మెడిసిన్ అందులో కలిపేసి ఇంజెక్షన్ ద్వారా తీసేసి దానికి ఎక్కడైతే రంధ్రం నుంచి పడుతుందో అక్కడ రంధ్రంలో ఇంజెక్ట్ చేసేసి దాన్ని మట్టితో కూడిపేసి తర్వాత ఆ వాసనకు అది చనిపోతుంది సార్. అది గమనిస్తూ ఉండాలి ఎక్కడెక్కడ పడుతుందో. అది 3 సంవత్సరాల తర్వాత అసలు ఈ స్టంబోర్ కూడా రాదు సార్, 3 సంవత్సరాల లోపు ఉన్న చెట్లకు మాత్రమే ఈ స్టంబోర్ వస్తుంది సార్.
0: అంటే ఇది కాకుండా ఇంకేదన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది?
1: ఇంకా ఎలాంటి వ్యాధులు రావు సార్. కాకపోతే దీనికి బాగా ఎండ తగలాలి, 45 డిగ్రీస్ ఉన్న పర్వాలేదు కానీ ఎండ తగలాలి. నీడ ఉంటే మాత్రం చెట్టు ఎదగదు సార్. ఇది నీడ ఉండకూడదు. నీళ్లు మాత్రం ఒక 7 సంవత్సరాల వరకు 2 లీటర్లు వేసేసి దానికి ఇటుపక్క అటుపక్క 1 ఫీట్ వెడల్పుతుని 2 లీటర్లు వేసేసి డ్రిప్ ద్వారా వాటర్ ఇవ్వాలి. రోజు కాకుండా 2 రోజులకోసారి వాటర్ ఇస్తూ ఉండాలి 7 సంవత్సరాల వరకు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత 7-12 సంవత్సరాల వరకు ఒక సమ్మర్లో మాత్రమే ఇవ్వాలి సార్ వాటర్ దీనికి. అట్లా ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇక దానికి వాటర్ అనేది ఇవ్వకూడదు సార్. తనకు తానే చంపుకుని ఒళ్ళును చంపుకొని చావ తయారు చేసుకుంటాం సార్. అది అట్లా
0: చావాలి.
1: అవును సార్. అది
0: ఇప్పుడు మార్కెటింగ్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయా మరి?
1: ఇక్కడ అంటే మన తెలంగాణలో హైదరాబాద్లో ఉంది సార్, కర్ణాటకలో ఉంది.
0: ఈ మీకు చివరికి ఎంత లాభదాయకమని మీరు భావిస్తున్నారు?
1: ఇప్పుడు 2015లో 6000 అమ్మిండు అతను ఒక కిలోకి.
0: ఎంత ఎక్స్పెక్ట్ చేసి?
1: నేను ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు చెట్టును పెంచుకోవడమే ముఖ్యంగా నేను ఆలోచిస్తున్నాను సార్. లాభదాయకం వస్తుందని ఆలోచించలేదు సార్. ఫస్ట్ మనకు చెట్టు ఎదగాలి. నేను ఎంతవరకు పని చేశాను అనేది నా హృదయానికి నచ్చాలి,
0: కష్టపడ్డారనేది
1: కావాలి ఫస్ట్. తర్వాత పంట వస్తుందా రాడదనే తర్వాత సంగతి సార్. అది మాత్రం చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో పని చేస్తున్నాను. అయితే మనకు పంట మనిషికి రావాలంటే మనం సంకల్పంతో పనిచేయాలి సార్. ఒక ఎకరాన 400 మొక్కలు పెట్టామంటే సార్, 400లో ఒక రైతుగా మనకు వచ్చేది 200 మొక్కలే దక్కుతాయి అనుకోవాలి. 200 మొక్కలు దక్కుతే ఒక చెట్టుకు వచ్చేసి గవర్నమెంట్ రేట్ ప్రకారంగా 70 కిలోలు వస్తుందంట సార్ చావ ఒక చెట్టుకు. అట్లా కాదు, మనం 30 కిలోలనే ఉందాం సార్, 30 కిలోలు వస్తుంది అనుకోవాలి. ఒక రైతుగా 30 కిలోలే వస్తుంది అనుకుందాం. అయితే ఇప్పుడు దర్దాపు

0: 12,000 నడుస్తుంది సార్ ఒక ఏది చావు ఒక కిలోకు బయట మార్కెట్లో. సరే 12 నుంచి 15 నడుస్తుంది, అది అవసరం లేదు. ఇంకా ప్రైవేట్లో అమ్ముకుంటే 20,000 కూడా నడుస్తుంది అంటున్నారు, మనకు తెలియదు అది. సరే 6,000 వేసుకుందాం సార్, 6,000 అంతే కానీ ఇప్పుడు 6 లో 18 180,000 రూపాయలు ఒక చెట్టుకు వస్తుంది. మీద బార్క్ బోర్లు సాఫ్ట్ బోర్లు అవి అంతా షాపు సాఫ్ట్ వుడ్ బార్క్ వుడ్ ఇదంతా అమ్మినా కూడా దాని కలుపుకొని ఒక 20,000 మొత్తం కలిపి ఒక 2 లక్షల రూపాయలు చెట్టుకుంటుంది సార్. 400 మొక్కల్లో 200 దగ్గర కానీ 200 ఒక చెట్టుకు 2 లక్షలున్నా కానీ 200 మొక్కలు 2-4 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సార్. సార్ 4 కోట్లు అవసరం లేదు సార్, 1 కోటి రూపాయలు రాదా సార్? 1 కోటి రూపాయలు అవసరం లేదు సార్, 50 లక్షలు 15 సంవత్సరాలు 50 లక్షలు రాదా సార్? 18 చెట్లు పెట్టిన ఇస్తారం రెడ్డి గారు 36 లక్షల రూపాయలు సంపాదించాలంటే నేను 350 మొక్క పెట్టిన వ్యక్తిని నాకు కనీసం ఒక 10-20 లక్షలు రావా సార్? ఒక 30 లక్షలు రావా?
1: మీరు ఇంత అంచనా వేసుకున్నారు?
0: అంత అంచనా వేసుకుని చేస్తున్నా సార్, నేను కష్టాన్ని నమ్ముకుని.
1: చాలా సంతోషం. మరి ఈ నూతనంగా శ్రీగంధం సాగు చేస్తూ మరి ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ శ్రీగంధం సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు.

0: సంపాదించాలంటే నేను 350 మొక్క పెట్టిన వ్యక్తిని నాకు కనీసం ఒక 10-20 లక్షలు రావా సార్, ఒక 30 లక్షలు రావా.
1: సరే, మీరు ఇంత అంచనా వేసుకున్నారు?
0: అంత అంచనా వేసుకొని చేస్తున్నా సార్, నేను కష్టాన్ని నమ్ముకున్నా.
1: చాలా సంతోషం. మరి ఈ నూతనంగా శ్రీగంధం సాగు చేస్తూ మరి ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ శ్రీగంధం సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆదినారాయణ గారు, నమస్కారం.
0: నమస్కారం సార్.
2: శ్రోతలు, ఇంతవరకు శ్రీగంధం సాగులో అనుభవాలు పరకాల మండలం నాగారం గ్రామ రైతు పసుల ఆదినారాయణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డాక్టర్ పి ఎల్లయ్య. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

పంట పొలాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూం గారు.
3: నమస్కారం అండి.
2: యువతకు నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైనది కదా ఖయ్యూం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
3: అందుకే నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్ కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్ లో

0: చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటారు. సో ఇంకోటి చూసుకుంటే దీని ముందు ఈ పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులు అందరికీ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000 పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు నీ ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా 1 టైమ్ సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకళ్ళ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
1: అంటే శిక్షణలో ఏ రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
1: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
0: మేము ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈ రోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి, సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలే ఉన్నాయి. అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియర్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి.

0: మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో PMKVY ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే PMKVY అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది. శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణా కాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు DKW కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ DKW కాలేజ్లో జరుగుతుంది. అలాగే కొవ్వూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమ్ సింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్, వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న చూసి చేసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా. రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు. ఆ కోర్సును చూసి చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ ఎప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలా మంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక్క సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతీయువుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా

0: ఒక మెగా జాబ్ మేళా అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా ఏపీఎస్డిసి మరియు ఓం క్యాప్ ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ రెండు స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయీం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయీం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయీం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

నిలయంలో సమయం 8 గంటలుగా వస్తుంది. ఇప్పుడు విందాం శ్రోతలు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. మనోరంజన్లో తొలిపాటగా విందాం లక్ష్మీ నరసింహ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ మురళీధర్ శ్రీవర్ధిని పాడిన పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం మణి శర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, చిన్మయ్యి, నల్లాల శంకరి, నంగి రామకృష్ణయ్య, పెరుక కొమరయ్య, ఉప్పుల భాగ్యమ్మ వీరందరి కోసం ఈ పాట వినండి. లక్ష్మీ నరసింహ చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం రాజా చిత్రం కోసం. మనో చిత్ర పాడిన పాట, పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జన్గాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రవణ్ శ్రీనివాస్ వీరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం

0: ஸ்பெஷல் கோல்ட் லோன். கால் 1800-420-2233.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం పిడుగు రాముడు చిత్రం కోసం ఘంటసాల పీసుశిల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలు బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, ఇంకా వీరి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం విశ్వరూపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామం నుండి ఆవాల వెంకట నర్సయ్య, భూదేవి, ప్రసాద్, సుజాత, రఘు, శ్రీనివాస్, శ్రీలత, భిక్షపతి, క్రాంతికుమార్, దివ్య, రాజేందర్ రెడ్డి, స్వరూప, మహమ్మద్ రఫీ, సత్యనారాయణ రెడ్డి, దేవేంద్ర, ముత్యాల, రాజయ్య, బైరగోని రాజలింగం గౌడ్, బొడ్డుపల్లి సత్యనారాయణ, కట్ల సతీష్, గణేష్, లింగమూర్తి, వెంకటేష్, రమేష్, అనిత, అనుమల మోహన్, బరిగెగట్టన్న, రాములు, అరుణ, కోట నిరంజన్ రెడ్డి, అపర్ణ, పాకాల సత్యనారాయణ రెడ్డి, దేవేంద్ర, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందా, ఇద్దరు మిత్రులు చిత్రం కోసం. పార్థసారథి చిత్ర పాడిన పాట, పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణి శర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరుపోతుల బొచ్చయ్య గారు. ఆకాశవాణి వారికి నమస్కారములు. మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్ద మిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా స్నేహానికి సంబంధించిన పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం బాహుబలి చిత్రం కోసం కార్తీక్ దామిని పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కిరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పర్దేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, భారతి, భరత్, వీరందరి కోసం ఈ పాట.

మనోరంజన్లో ఇప్పుడు విందాం. కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరు సమరసింహారెడ్డి చిత్రం నుండి పాటను కోరుతున్నారు. సమరసింహారెడ్డి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కొత్త శ్రోతల కోసం ఒకసారి చిరునామా చెప్తున్నానండి. మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కేంద్రం, వరంగల్ 506-009. ఈ చిరునామాకి పోస్ట్ కార్డు పైన లెటర్ రాసి మీరు కోరుకున్న పాట, మీరు కోరుకున్న శ్రోతల పేర్లు వినవచ్చు. మనోరంజన్లో ఇప్పుడు విందాం. భైరవ ద్వీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మాధవ పెద్ది సురేష్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, పున్న వెంకటేశం, బొమ్మిదేని లక్ష్మీనారాయణ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం స్వయంవరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ దాసరి నారాయణరావు. సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరందరి కోసం ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మనోరంజన్లో ఇప్పుడు విందా అడవి బిడ్డలు చిత్రం కోసం వంగపండు ప్రసాదరావు రచనలో శ్రీనివాస్ బృందం పాడిన పాట. ఈ పాటకు సంగీతం అందించిన వారు ఆర్ నారాయణమూర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ హుజరాబాద్ నుండి బర్గేఘట్టన్న, ఎర్రన్న, బుచ్చన్న, వంశీ, యువరాజారెడ్డి, మాధవ, రాణక్క, మాధురి, మయూరి, మానస, కోమల, మధురక్క, ఓదెక్క, భాస్కర్, శిరీష, ఋషికేష్, ప్రజ్ఞ, ఐలన్న, రాజవ్వ, రవీందర్, రజిత, రూపక్, సదయ్య, స్వప్న, వరుణ్ కుమార్, సమ్మయ్య, తిరుపతక్క, రాజన్న, కవిత, కుమారస్వామి వీరందరి కోసం ఈ పాట.

లో చివరగా మీరు వింటున్న ఆ పాట భార్యాభర్తలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట

மனோரஞ்சனி கார்யக்கிரமம் இந்த இடத்த சமாப்தம். ஆகாசவாணி வரங்கல் கேந்திரம் நிலையంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9:31. ఇప్పుడు విందాం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో నేమని సోమయాజుల్ గారి జలతరంగం వింటారు.

0: శ్రోతలు, నేమని సోమయాజులు గారి జలతరంగం వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం నేమని సోమయాజులు గారి జలతరంగం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు విందాం నేమని సోమయాజులు గారి జలతరంగం.

0: శ్రోతలు, నేమని సోమయాజుల్ గారి జలతరంగం వింటున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: ఇప్పుడు విందాం నేమని సోమయాజుల్ గారి జలతరంగం.

0: శ్రోతలు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమని సోమయాజుల్ గారి జలతరంగం వింటున్నారు. ఇప్పుడొక ప్రకటన విందాం.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: ఇప్పుడు విందాం నేమని సోమయాజుల్ గారి జలతరంగం.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమని సోమయాజులు గారి జలతరంగం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:18. ఇప్పుడు విందాం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాల్లో తొలిపాటగా విందాం అదృష్టవంతులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా భార్యా బిడ్డలు చిత్రం కోసం ఘంటసాల ఎల్లారీశ్వరి పాడిన పాట. పాట రచన ఆచార్యాత్రేయ, సంగీతం కేవీ మహదేవన్.

మధుర గీతంలో తర్వాత పాటగా విందాం. అడుగు జాడలు చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం మాస్టర్ వేణు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం భట్టి విక్రమార్క చిత్రం కోసం ఘంటసాల పీసుశిల పాడిన పాట, పాట రచన అనిశెట్టి, సంగీతం పెండ్యాలా.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాలు ఇప్పుడు విందాం. బొబ్బిలి యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు, మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం భూకైలాస్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఆర్ సుదర్శన్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం అభిమానం చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట. పాట రచన జూనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మై ప్రసారం. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం. తెనాలి రామకృష్ణ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, పాట రచన జయదేవుడు, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మధుర గీతాల్లో ఇప్పుడు విందాం. అగ్గిపిడు చిత్రం కోసం ఘంటసాల జానకి పాడిన పాట. పాట వచ్చిన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం మంచి చెడు చిత్రం కోసం ఘంటసాల పిసిసిల పాడిన పాట. పాట రచన ఆచార్యాత్రేయ, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందాం అగ్గి భరాట చిత్రం కోసం పిసిసిల ఎల్ఆర్ఈశ్వరి పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం విజయ్ కృష్ణమూర్తి.

మధురగీతాల్లో ఇప్పుడు విందాం. అడవి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం అక్బర్ సలీం అనార్కలి చిత్రం కోసం మహమ్మద్ రఫీ పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం సి రామచంద్ర.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో చివరగా మీరు వినబోతున్న పాట అక్క చెల్లెలు

చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. పాట రచన ఆచార్యాత్రయ. ఈ పాటకు సంగీతం అందించిన వారు కేవీ మహాదేవన్. వినండి అక్క చెల్లెలు చిత్రం నుండి ఈ పాట.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభ

0: శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: మధుర గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వ పాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ పాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:45 దాటి 46 సెకండ్లు. ఇంతటితో ఈ మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు FM 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.